ಶಂಜು, ಏ ಬಿಜ್ಜು, ಏ ಮುನ್ನಿ, ತುಂಬಿ ಗಾವ್. ಅಟೆ ನಹಿ ಬೋಲೋ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం

నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

దర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మనం క్షేత్రదర్శినిలో శ్రీ సింగోటం లక్ష్మీ నృసింహస్వామి పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణలో రెండవ యాదాద్రిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామి ఉగ్రరూపంలో కనిపించే శివలింగంగా, మరి ఆ లింగానికి విభూతిరేఖలు మరియు నిలువు నామాలతో పూజలందుకుంటూ ఉంటారు. ఇక్కడ శైవ వైష్ణవ సాంప్రదాయంలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామి ఇక్కడ భక్తులెల్లరికూ దర్శనమిస్తారు. మరి ఈ క్షేత్ర మహాత్మ్యం ఏంటి, ఆ విశేషాలు నేను చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వందనంలో క్షేత్ర దర్శన్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మనం సింగోటం లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రంగా ఉండేదట. శ్రీమన్నారాయణ భక్తుడైన ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఏదో తగిలిన శబ్దం వినిపించిందట. తవ్వి చూస్తే పెద్ద రాయి కనిపించడంతో దాన్ని తీసి పక్కన పెట్టి యథావిధిగా మళ్లీ దున్నడం ఆరంభించాడట. రెండోసారి ఇంకో రాయి అడ్డుపడడంతో దాన్ని తవ్వి తీసేసి దూరంగా విసిరేసి తన పని తాను చేసేందుకు ప్రయత్నించాడట. ఏం వింతనో గాని మర్నాడు కూడా అదే ఘట్టం పునరావృతమైందట. కొన్ని రోజులుగా నిత్యం ఇలాగే జరుగుతూ ఉండడంతో ఆ రైతు భయపడి శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించి తన సమస్యను తీర్చమంటూ వేడుకున్నాడట. మరి ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు మనం క్షేత్రదర్శినిలో శ్రీ సింగూటం లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం. తనకు ఎదురవుతున్న సమస్య నుండి కాపాడమని, ఆ సమస్యను తీర్చు మహాప్రభు అని వేడుకున్నాడట భక్తుడు. స్వామి ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నరసింహ భూపాలుడు అనే రాజుకు సాక్షాత్తు నరసింహస్వామి కలలో కనిపించి రైతు గురించి తెలియజేసి ఆ పొలంలో తానున్నానని, తన కోసం అక్కడ ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ మర్నాడు రాజు తన సైనికులతో రైతు దగ్గరికి వెళ్ళి స్వామి కలలో కనిపించి చెప్పిన ఆ కథంతా వివరించి పొలంలో వెతకడానికి ప్రయత్నాలు ఆరంభించారట. అయితే పొలమంతా వెతికితే ఎక్కడ నృసింహస్వామి జాడ కనపడలేదు, కానీ కళ్ళు ముక్కు నోరు ఉన్న శివలింగం కనిపించిందట. మరి అప్పుడు ఆ రాజు ఏం చేశారు నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై. ఈరోజు క్షేత్రదర్శనంలో మనం శ్రీ సింగోటం లక్ష్మీ నృసింహస్వామి పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం. మరి రాజు రాయిని వెతికించే ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళు ముక్కు నోరు ఉన్న శివలింగం కనిపించిందట. అయితే కలలో స్వామి చెప్పిన ఆనవాళ్లు లేకపోవడంతో మళ్లీ వెతకడం ఆరంభిస్తూ ఉంటే సాక్షాత్తు నరసింహస్వామి అశరీర వాణి వినిపించిందట. దీంతో ఆ రాజు అక్కడే ఆ లింగాన్ని నృసింహస్వామిగా గుర్తించి ప్రతిష్ఠించి ఆలయం కట్టించారట. అప్పటి నుండి లింగరూప లక్ష్మీ నృసింహస్వామి పూజలందుకుంటూ ఉన్నాడు. అయితే రెండవ యాదాద్రిగా పిలిచే ఈ ఆలయంలో అడుగున్నర ఎత్తులో శివలింగం నృసింహస్వామి రూపంలో కనిపిస్తే ఆ వెనకాల సింహరూపంలో స్వామి దివ్యమూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. శివకేశవులు ఇద్దరూ ఒకటేనని తెలియజేసేందుకు స్వామి నిలువునామము ఇంకా అడ్డనామాలతో మనకు ఇక్కడ దర్శనమిస్తారట.

0: FM Rainbow 101.9.
1: క్షేత్ర దర్శినిలో శ్రీ సింగోటం లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీ నృసింహస్వామి వారి దేవేరి అయిన లక్ష్మీదేవికి సమీపంలోని రత్నగిరి కొండపైన ఆలయాన్ని నిర్మించారు. మరి అందరికీ అమ్మవారు ఇక్కడ రత్నమాంబగా దర్శనమిస్తారు. మరి ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే సకల అనారోగ్యాలు నయమవుతాయి అని భక్తుల విశ్వాసం. స్వామిని దర్శించుకుని కోర్కెలు విన్నవించుకుంటే అవి తీరాక మొక్కులు సమర్పించడం ఆనవాయితీ. ఇంకా ఏడాది మొత్తం చేసే పూజలే కాకుండా కార్తీక మాసం, ధనుర్మాసం, మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతితో పాటు పండుగలన్నీ ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. మరి సంక్రాంతి సమయంలో అయితే 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, ఆ తర్వాత 20 రోజుల వరకు సాగే జాతరలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, కేరళ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారట. స్వామివారి దివ్య దర్శనంతోనే సకల శుభాలు కలుగుతాయి అని, గ్రహదోషాలు తొలుగుతాయి అని, అనారోగ్య సమస్యలు నివారిస్తాడని, స్వామిని ఇక్కడ దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తారట. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి పైన సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రసరించే సూర్యకిరణాలను తిలకించేందుకు 2 కళ్ళు చాలవు అని, స్వామిని పూజించిన అనంతరం భక్తులందరూ కూడా రాజుగారి విడిది భవనాన్ని చూసే అవకాశం కూడా ఉందట. మరి ఈ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు హైదరాబాద్ నుండి కొల్లాపూర్కు వెళ్లే బస్సులు ఎక్కాలి. అక్కడి నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రతి 20 నిమిషాలకు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. మరి రైల్లో రావాలనుకునే వాళ్ళకి మహబూబ్ నగర్ జచ్చర్ల రైల్వే స్టేషన్లో కానీ, అక్కడి నుంచి నృసింహస్వామి ఆలయం వరకు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది శ్రీ సింగోటం లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర మహాత్మ్యం. వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన జెంటిల్మెన్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద. ఆరోగ్యం బాగుంటేనే మనం మన జీవితాన్ని ఆనందంగా గడపగలం. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సమతుల ఆహారం మనకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందులో ఆకుకూరలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. మరి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ ఆకుకూరల్లో అనేక పోషక విలువల నిలయాలు. మరి ఆకుకూరల్లో ఉండే విటమిన్లు, పోషక విలువలు ఏంటి, ఏ ఏ ఆకుకూరలు ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ.

0: FM Rainbow 101.9
1: 721 స్టూడియో క్లాక్ లో టైం హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీనబాంధవతో ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం మనం ఆకుకూరల గురించి మాట్లాడుకుంటున్నాం ఆకుకూరల్లో విటమిన్లు ఖనిజ లవణాలు ఇనుము కాల్షియం పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి మరి శరీర ఎదుగుదలకి రోగ నిరోధక శక్తి పెంపుకు ఎంతగానో సహాయపడతాయి మరి తోటకూర పాలకూర గోంగూర మెంతికూర మునగాకు బచ్చలకూర వంటి ఆకుకూరలు రక్తహీనతను తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి కంటి చూపును మెరుగుపరచడం ఎముకలను బలపరచడం జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడం వంటి అనేక ప్రయోజనాలు దీంట్లో ఉంటాయన్నమాట అండ్ మనం తినే ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఇంకా పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాము వాళ్ళని ఇబ్బందుల్లో పెడుతున్నాము బట్ మనం ఆకుకూరలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యాన్ని మనకు మనంగా రక్షించుకున్నట్టు అన్నమాట మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట ఏదైతే ఉంటుందో ఆకుకూరలు కూడా మహాభాగ్యమే ఏమంటారు వింటనే ఉండండి మరిన్ని విషయాలు చెప్తాను ఆకుకూరల గురించి ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం
2: చందమామ లాంటి మోము నువ్వు పువ్వు లాంటి ముక్కు దొండపండు లాంటి పెదవి కలుపు పూల వంటి కళ్ళు జామ పండు లాంటి బుగ్గ బెల్లం ముక్క లాంటి గడ్డం వలపు శంఖమంటి కంఠం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా
3: ఆ బుగ్గలు సాగదీస్తావు ముక్కుని పిండుతావు పెదవులు జుర్రుకుంటావు గడ్డాన్ని కొరుకుతావు ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గిరళ్ళు శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా అవసరమైతే పని పడుతున్నా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు ఏంటి, అసలు ఏ ఏ ఆకుకూరల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర. ఇందులో మనకి ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు చాలా బాగా దొరుకుతాయంట. అండ్ తోటకూరని మనం తీసుకున్నట్టయితే రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది, ఎముకల దృఢత్వానికి, శరీర ఎదుగుదలకు తోడ్పడుతుందట. ఇంకా కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుందంట, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుందట, గుండెని ఆరోగ్యంగా కాపాడడంలో కూడా ఉపయోగపడుతుందట. మరి ఆకుకూరల్లో మేటి ఆకుకూర తోటకూర ఏమంటారు, మరిన్ని విషయాలు మాట్లాడుకుంటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: ఆకుకూరల గురించి మాట్లాడుకుంటున్నాము. మరి చాలా ప్రాముఖ్యంగా గోంగూర, చుక్కగూర మరి తెలుగు ప్రజలకి చాలా పరిచయం. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇవి రెండు పుల్లటి రుచినే కలిగి ఉంటాయి. మరి మనకి గోంగూరలో విటమిన్ ఏ ఉంటే విటమిన్ సి, ఇంకా ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు మనకి రెండింటిలో కూడా సమృద్ధిగా లభిస్తాయన్నమాట. మరి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుండి రక్షించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఇవి రెండు బాగా ఉపయోగపడతాయి. ఇంకా కంటి చూపుని కూడా మెరుగుపరచడానికి చుక్కకూర చాలా ఉపయోగపడుతుందట. కాబట్టి మనం తినే ఆకుకూరలు వారంలో ఖచ్చితంగా 2-3 రోజులు ఆకుకూరలు ఉండేలాగా మనం ప్లాన్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆకుకూరలను తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యం. ఏమంటారు, వింటనే ఉండండి. ఇది FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: సెవెన్ 53 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం ఆకుకూరల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా మనకు మిగిలినటువంటి ఆకుకూరల్లో పాలకూర, మునగాకు, బచ్చలి కూర, దీంట్లో కూడా అనేక ఏమంటారు పోషక విలువలు ఉన్నటువంటివి ఆకుకూరలు. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాలెట్ విటమిన్ ఇంకా వీటి అన్నింటిలో కూడా సమృద్ధిగా దొరుకుతాయంట. ప్రత్యేకంగా బచ్చలి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందంట. అండ్ ఇది అవసరమైన పోషకాలని మనకు అందించి శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముందుంటుందంట. మరి ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియని సక్రమంగా నిర్వర్తించి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు లేకుండా ఆరోగ్యాన్ని మనకు అందిస్తుందంట. మరి ఇలాంటి ఆకుకూరలు ప్రతిదినం మనం తీసుకోవడం ఆరోగ్య

సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, కమలాకర్ సంగీత సారథ్యంలో కార్తీక్ ఆలపించిన వానా సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు ఒక గంట అదనంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించి అక్రమార్కులను కట్టడి చేసి రాబడి పెంచితే ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కొన్ని పార్టీల నాయకులు రాజకీయ కోణంలో చూస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఓటర్ల జాబితా సంస్కరణ ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా విశ్వసనీయంగా ఉండేలా చూసేందుకే ఈ ప్రత్యేక సవరణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 72 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని, తన పదవిని కాపాడుకోవడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్ర ప్రగతి అభివృద్దిపై చూపించడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిపోయిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో మరోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభావేదిక నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు భరోసా పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధాన జల వివాదాల్లో ఒక సమస్యకు పరిష్కారం లభించకుండా జరిగిన సమావేశం సువర్ణ అధ్యాయం ఎలా అవుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి చేస్తున్న అనవసర ప్రచారంతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నగర ముఖ్య ప్రణాళికాధికారి కె శ్రీనివాస్ను తెలంగాణ రెరా కార్యదర్శిగా నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ బదిలీ అయిన స్థానంలో ప్రస్తుతం హెచ్ఎండిఏలో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం భవానీరాణిని నియమించారు. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. ఈ గెలుపుతో తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

FM Rainbow 101.9. ఎయిట్ ట్వెల్వ్ స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీన బాంధవ. ఒక్కసారి హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ గురించి తెలుసుకుంటే, బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబిక అమ్మవారి 20వ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నిమిషాంబిక దేవీ టెంపుల్లో. సో మీరెక్కడైనా ఉండి దగ్గరలో ఉన్నా లేదు మీకు సమయం కలిసి ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మామూలు రోజులలో లాగా అమ్మవారి దర్శనం ఈ 3 రోజులు ఉండదన్నమాట. ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ అండ్ ఇంకా గుడి చుట్టూ కూడా మంచి వాతావరణం, అక్కడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి రవీంద్ర భారతిలో ఈ సాయంత్రం 6 గంటలకి తౌర్యత్రిక సెలబ్రేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ కూచిపూడి అనే కార్యక్రమం శ్రీమతి కె చంద్రకళ, శ్రీమతి శ్రీలత, శ్రీమతి కీర్తనారెడ్డి ముగ్గురు కలిసి ఈ సాయంత్రం కూచిపూడి కార్యక్రమం రవీంద్ర భారతిలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఒకవేళ మీకు వీలు కలిగితే వెళ్ళి హ్యాపీగా వీక్షించి రావచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఎయిట్ 24 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మరి అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఇది ముహర్రం. మరి ఇస్లామిక్ నూతన సంవత్సరానికి

ఇది ఆరంభమని, మొహర్రం నెలలోని పదవ రోజును ఆషూరా అని పిలుస్తారు. మరి ఈరోజు ఇస్లాం చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులందరూ ప్రార్థన చేస్తారు, దాన ధర్మాలు నిర్వహిస్తారు, శాంతి, సోదరభావం, మానవతా విలువలను గుర్తు చేసుకుంటారు. అనేక ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించి కర్బలా వీరుల త్యాగాలను స్మరించుకుంటారు. ఈ పండుగ ఆనందోత్సాహం కంటే ఆత్మ పరిశీలన, భక్తి, త్యాగం, న్యాయం కోసం పోరాటానికి ప్రతీకగా భావించబడుతోంది. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: పాటైనా
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
1: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9
1: 837 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీన బాంధవ. జాతీయ కొబ్బరి దినోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాము. మరి మన సాంస్కృతిక అంశాల పట్ల మనం కొబ్బరిని ఎంతగానో ఉపయోగిస్తాము. కొబ్బరి నీటిలో పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరి మన సాంప్రదాయాలు సాంస్కృతిక విషయాల్లో కూడా కొబ్బరికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. అవి కీలక భాగంగా ఉన్నాయి. మరి అలాంటి కొబ్బరి జాతీయ దినోత్సవం ఇవాళ. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంక్షేమ శాఖల పరిధిలో చేపట్టే స్వయం ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఇకపై రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో

ంగ్లో ఉన్న మరమ్మత్తు పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం 2023 నుంచి పెండింగ్లో ఉన్న 7.5 కోట్ల రూపాయల మరమ్మత్తు బిల్లులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ యాప్నకు వరుసగా 2 ఏడాది కూడా మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 24 నాటికి 1.91 లక్షల టన్నుల యూరియా కొనుగోలు జరిగిందని 85.84 లక్షల సంచుల నిల్వలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎదురైన చిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల నుంచి ప్రఖ్యాత జాతీయ విద్యా సంస్థలైన ఐఐటి, IIIT, NITలకు ఎంపికై అక్కడ చేరిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ ఆరోపించారు. నియామకాల ప్రక్రియలో అంగన్వాడీలకు 10 మార్కులు వేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రుల సిఫారసులు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ కొత్త విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఎల్ఎన్టీ సంస్థ నష్టాలు చవిచూస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే మెట్రో పనులు ముందుకు కదలలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు దరఖాస్తులను గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కేవలం తెలుగులోనే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చడం కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలేరు జలాశయానికి 1 టీఎంసీ నీటిని తరలించనున్నట్లు ఎన్ఎస్పీ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. TG20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు తొలి విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AIRNewsHYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అంతర్జాతీయ మాదక దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారితో సంభాషిస్తారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085

0: శ్రోతలకు నమస్కారం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఈగల్ టీమ్స్ ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. స్వాగతం అండి గిరిధర్ గారు.
1: నమస్కారం, స్వాగతం. థ్యాంక్ యూ అండి.
0: నేటి యువత రేపటి భవిత. సో మన ఒక మహాకవి చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని, రేపటి తరానికి ఈనాటి యువతే మనకు బలము, భవిష్యత్ నిర్మాణానికి వీరే ఆధారం. కాబట్టి ఇలాంటి యువతని నిర్వీర్యం చేస్తున్న ఒక మహమ్మారి ఈ మాదక ద్రవ్యాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఎపిడెమిక్గా అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో యుఎన్ఓవారు జూన్ 26 తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా, అంటే అక్రమ రవాణాకు దుర్వినియోగానికి వ్యతిరేక దినంగా ప్రకటించుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో వీటి నియంత్రణ కట్టడి ఎలా చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, మా శ్రోతలతో తెలియజేయండి.
1: శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ స్టూడియోకి నన్ను పిలవడం చాలా సంతోషకరం. అందుకు ఎఫ్ఎం రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూన్ 26 తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినంగా పాటించమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశం కూడా నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ పహచాన్ పేరిట ఈ జూన్ 26 తేదీని పురస్కరించుకొని 17వ తారీఖు నుండి వారోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అన్ని వర్గాల వారిని, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారిని అందరినీ భాగస్వామ్యం చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో ముందున్నట్టే ఈ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం పట్ల కూడా అదే నిబద్ధతతో పనిచేస్తున్నది. అందుకోసం మనం కూడా ఇక్కడ ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో వారోత్సవాలు, అంటే అక్రమ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 22వ తారీఖున మా డీజీపీ గారు, గౌరవ సివి ఆనంద్ గారు, వారి ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ఎన్సీబీ, నార్కోటిక్స్ బ్యూరో, కంట్రోల్ బ్యూరో వారు, తర్వాత డిఆర్ఐ వారు, తర్వాత కస్టమ్స్ అధికారులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అందులో మా డైరెక్టర్ సారు మొత్తం ఈ మీటింగ్ని కన్వీన్ చేశారు. మా డైరెక్టర్ గారు సందీప్ షాండిలా గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలో తెలంగాణను నషాముక్త తెలంగాణ చేయాలనే సంకల్పంతో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ఈ మాదక ద్రవ్యాల వినియోగం మీద చాలా మూకుమ్మడి దాడి చేస్తున్నాం మేము.
0: చాలా సంతోషం అండి. ఈ ఈగల్ టీమ్స్ ద్వారా ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలా చేస్తారో తెలుసుకునే ముందు శ్రోతలకు ఒక పాట వినిపిద్దాం.
1: సరే.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గిరిధర్ గారు, ఈగల్ ఫోర్స్ ఈగల్ అంటేనే తీగ, చాలా నిశితమైన దృష్టి కలదు అని చెప్పి అందరికీ తెలుసు. మన సంప్రదాయంలో కూడా విష్ణుమూర్తి వాహనంగా గరుడిని చూపిస్తారు. ఎంత దూరం నుంచి అయినా సూక్ష్మంగా గ్రహించి విషయాన్ని చేరుకోగలదన్న ఒక సింబాలిక్గా చెప్తుంటారు. మరి ఈగల్ ఫోర్స్ అని

0: మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు కదా, ఈ ఈగల్ ఫోర్స్కి సంబంధించిన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు, ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం కానీ అక్రమ రవాణా కానీ జరగకుండా ఎలా మీరు అరికడతారు?
1: ఇప్పుడు ఈ ఈగిల్ అనే పేరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకే పెట్టడం జరిగింది. దీనిలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, దీని ఫుల్ ఫామ్. ఇది అంతకుముందు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా ఉండేది, ఇది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. తర్వాత ఈ పేరు పెట్టి, ఇది ఒక ప్రేరణాత్మకమైన పేరు, మీరు అన్నట్టుగా నిశితమైన దృష్టి. నిజంగా ఈ పేరు వచ్చినప్పటి నుండి కూడా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నాం మేము. అది ఒక మోటివేషన్ లాగా అనిపించింది మాకు. అయితే దీనిలో భాగంగా మనము ఒక 4 ఏరియాస్లో మేము వర్క్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే, ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటుంది, సప్లై ఉంటుంది. ఇది కూడా డ్రగ్ అనేది కూడా మాదక ద్రవ్యం కూడా ఒక వస్తువే అది. కాబట్టి దానికి ఒక సప్లై సోర్స్, ఆ సప్లై తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు, తర్వాత కస్టమర్స్ కన్జ్యూమర్స్ ఉంటారు. ఈ రెండింటిని మనం నిరోధించాలనే ఉద్దేశంగా ఫస్ట్ సప్లై చైన్ మనం బ్రేక్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత దూర ప్రాంతాల్లో రాజస్థాన్ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటి నుండి మనకు డ్రగ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజస్థాన్ నుండి హెరాయిన్, హ్యాష్ ఆయిల్ లాంటి పదార్థాలు, తర్వాత ఒరిస్సా నుండి గాంజా లాంటివి, మన బెంగళూరు నుండి సింథటిక్ డ్రగ్స్, మెథాంఫిటమైన్ లాంటి సింథటిక్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి ఈ గోవా తదితర ప్రాంతాల నుండి. మనము సమాచారాన్ని సేకరించి ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైతే మనకు దొరికారో వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోవడం, తర్వాత ఇతర సోర్సెస్ ద్వారా సమాచారం తీసుకోవడం, ఎవరు అమ్ముతున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, మనకు వివిధ సోర్సెస్ ఉంటాయి, ఒకటే కాదు, దాదాపు ఒక 10-20 రకాల సోర్సెస్ వస్తూ ఉంటాయి మాకు. దానిలో భాగంగా మనము ఆ రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి ఆ రాష్ట్రాల్లో సరైన విధానం ద్వారానే ఎవరైతే తెలంగాణకు డ్రగ్ సప్లై చేస్తున్నారో వాళ్ళను మనం అరెస్ట్ చేయడం జరిగింది. తగినంత మోతాదు, వాళ్ళ దగ్గర ఎంత అయితే మోతాదు అంత మోతాదు అంతా డ్రగ్స్ అంతా సీజ్ చేసి మనం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది, వాళ్ళను జైల్లో పెట్టడం. రీసెంట్గా మా సందీప్ షాండీలా సార్ ఆధ్వర్యంలో ఆయన కూడా వ్యక్తిగతంగా భాగస్వామ్యం వహించాడు దీనిలో. ఢిల్లీలో నైజీరియన్ ముఠాను ఒక దాన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 52 మంది నైజీరియన్స్ అక్రమంగా భారతదేశంలో ఉంటూ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ సింథటిక్ డ్రగ్స్ అన్నీ తెలంగాణకు సప్లై చేయడము, ఇంకా తెలంగాణకే కాకుండా చెన్నై అటువంటి రాష్ట్రాలకు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఢిల్లీ పోలీస్ సహకారంతో మనం వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. అంటే నైజీరియా దేశానికి మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. ఒకసారి అట్లా డిపోర్ట్ చేస్తే మళ్ళీ రారు. ఇక ఆ భయంతో మన తెలంగాణకు ముప్పు తగ్గిపోయింది. అంతేకాకుండా గోవాలో కూడా సింథటిక్ డ్రగ్స్ ఒక మాఫియా తయారై తెలంగాణకు పంపిస్తుంటే గోవాకు వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టిన డ్రగ్ను కూడా వెలికి తీసి మనము సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా గోవా నుండి కూడా మనకు ప్రెషర్ తగ్గిపోయింది. బెంగళూరు నుండి అట్లే జరిగింది. మన ముంబై నుండి రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ మనము బ్యాంకాక్ నుండి ఓజీ గాంజా, అంటే హైడ్రోఫోనిక్ గాంజా నువ్వు ఇంపోర్ట్ చేసే ముఠాను మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై ఆధారిత ముఠా ఇది, కానీ వీళ్ళు వివిధ మనుషుల్ని వాళ్ళ కూలీలాగా ఎంచుకొని, అన్ఎంప్లాయిడ్ యూత్ను ఎంచుకొని వీళ్ళకి బ్యాంకాక్ పంపించడం జరుగుతుంది. వాళ్ళకు పాస్పోర్ట్ వీసా అని ప్రొవైడ్ చేసి అక్కడ నుండి ఓజీ గాంజాను 5 కిలోల నుండి 15 కిలోల వరకు ఒక్కొక్క వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు 2.5-3 సంవత్సరాల నుండి నడుస్తుంది. మనకు కస్టమ్స్ అధికారుల ద్వారా కొంత సమాచారం రావడం, తర్వాత మళ్ళీ మేము కొంత వర్క్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే దాదాపు 40-45 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ముఠాను మనం నివారించగలిగితే పెను ప్రమాదం నుండి మనం బయటపడ్డట్టు.
0: గిరిధర్ గారు, ఈ ఈగల్ ఫోర్స్ టీమ్ ఎలా కాన్స్టిట్యూట్ అయింది, ఎంతమంది దీంట్లో పనిచేస్తున్నారు?
1: ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈగిల్ ఫోర్స్ను స్థాపించిందండి. దీనిలో డైరెక్టర్ గారుగా సందీప్ షాండిలే గారు ఐపీఎస్ రిటైర్డ్ వారు, ఇప్పుడు ఎక్స్టెన్షన్లో ఉన్నారు. వారు దీనికి అత్యంత నిబద్ధతో పనిచేస్తున్నారు కాబట్టి డైరెక్టర్గా వారిని మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాళ్ళ కింద మేము 4 ఎస్పీలం ఉన్నాం. ఒకరు అడ్మిన్ చూసుకుంటారు, అంటే అడ్మినిస్ట్రేషన్, ఒకరు టెక్నికల్, ఒకరేమో హైదరాబాద్ సిటీ, నేను హైదరాబాదు మినహా మిగతా రాష్ట్రం అంతా చూసుకోవడం జరుగుతుంది. మాకు నాలుగు

0: నాలుగు ఎన్పిఎస్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఏడు రీజనల్ నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఈ 11 ఏం చేస్తాయంటే, ఈ 11 పోలీస్ స్టేషన్ లాగానే పనిచేస్తాయి, కానీ మనకు సమాచారము రెయిడ్ కండక్ట్ చేయడము, తర్వాత సీజ్ చేయడము లోకల్ పోలీసుకు, ఎవరైతే స్థానిక పోలీసు స్టేషన్లు ఉన్నాయో వాళ్లకు అందించడము, తర్వాత వాళ్ళ ద్వారా కేసు కట్టించి ఆ కేసు పూర్తిగా కంప్లీట్గా ఛార్జ్షీట్ అయ్యే వరకు, వారికి శిక్ష పడే వరకు మనం మానిటర్ చేస్తున్నాం. ఇది కొత్త విధానం. అంటే గతంలో ఇవ్వడము తర్వాత మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. మా డైరెక్టర్ సార్ ఒక ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి పోలీస్ అధికారికి. దీనిలో డ్రగ్ పట్టుకున్న తర్వాత ఎక్కడైతే దొరికిందో అక్కడే పంచనామా రాయడము, తర్వాత అక్కడే వీడియోగ్రఫీ, అక్కడ నుండి ఇమీడియట్గా మేజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్ళడం, తర్వాత జైలుకి తీసుకెళ్ళడం, తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది, ఎటు నుండి వచ్చింది, మొత్తం సమాచారం సేకరించి దాన్ని పేపర్ మీద డాక్యుమెంటరీ రూపంలో మనము కోర్టుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత వారికి ట్రయల్స్ అయ్యి శిక్ష పడే వరకు కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ వ్యవస్థ. అంత పకడ్బందీ వ్యవస్థ ఉండడం వల్ల మనకు ఇక ఫలితాలు మంచిగా వస్తున్నాయి.
1: శ్రోతలకు మరొక పాట వినిపిద్దాం.

శ్రోతలు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారు

0: గారితో సంభాషణ వింటున్నారు. గిరిధర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని అస్తవ్యస్తం కాకముందే వారిని చైతన్యపరిచి ఇది తప్పు, ఈ దారి గుండా పోకూడదు అని ప్రజల్లో చైతన్యం కలిగించి, ముఖ్యంగా యువతలో ఈ చైతన్యాన్ని కలిగించే అవగాహన కార్యక్రమాలు ఏమైనా ఈగల్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారా?
1: దీనిలో రెండు రకాల విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఒకటి ఏంటంటే, అవగాహన కల్పించేందుకు మేము సమాయత్తమై ఉండాలి, అంటే పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ. కాబట్టి ఫస్ట్ పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మేము 22 కోర్సెస్లో, అంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం పట్ల 22 టైప్స్ ఆఫ్ కోర్సెస్ రెడీ చేయడం, తర్వాత 131 బ్యాచెస్కు, అంటే పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇవి అంటే సోర్సెస్ ఎక్కడ నుండి

0: వినియోగం పట్ల, 22 types of courses రెడీ చేయడం, తర్వాత 131 batches అంటే పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇవి అంటే సోర్సెస్ ఎక్కడి నుండి వస్తాయి, ఎట్లా రవాణా జరుగుతుంది, ఎవరెవరికి పంచుకుంటారు, ఎవరికి కన్జ్యూమర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత కన్జ్యూమర్స్ అడిక్ట్ అయితే వాళ్ళకు జరిగే తీవ్ర నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళ జీవితం ఏ విధంగా ప్రాబ్లం అనే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, చివరికి వాళ్ళు అంతిమంగా సాధించేది ఏంటి, సమాజం నుండి పూర్తిగా ఏ రకంగా విడిపడిపోతారు, వాళ్ళను మళ్ళీ సమాజంలోకి రీసోషలైజేషన్ ఏ విధంగా చేయాలి, వాళ్ళని మళ్ళీ తమ యొక్క జీవితం పట్టాల మీద ఏ విధంగా తమకు తాము సంసిద్ధులై నడవాలనే దాన్ని మనము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవ్వడం జరిగింది. తద్వారా మేము స్కూళ్ళలో, కాలేజెస్లో, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్, ఇటువంటి కాలేజెస్, తర్వాత డ్రగ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కన్జ్యూమర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు అటువంటి ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసి ఆ పీపుల్ని కూడా టార్గెట్ పీపుల్గా తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మేము. దీనిలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 5,000 పైగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. దీనిలో దాదాపు 10,000,000 పైగా విద్యార్థులు, ఇతర వర్గాలకు సంబంధించిన వారికి మనం అవగాహన కల్పించడం జరిగింది.
1: అంటే ఈ అవగాహన కల్పించే క్రమంలో ఏ రకమైన మొడాలిటీస్ అంటే ఏ రకమైన పద్ధతిలో మీరు వాళ్ళకి అవగాహన కలిగిస్తారు?
0: అంటే మీరు అన్నది చాలా అంటే కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక విద్యార్థిని, విద్యార్థులు 10వ తరగతి లోపల వాళ్ళకి ఏ రకంగా చెప్పాలనేది మనకు కొంత అవగాహన ఏర్పడింది. ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి అధిక విద్యార్థులకు, తర్వాత డ్రాప్అవుట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నాం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు డిఫరెంట్ మోడ్లో చెప్పాలి, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కు డిఫరెంట్ మోడ్లో, వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ చెప్పడం, ఇటువంటివన్నీ మనం మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కదానికి నిష్ణాతులైన అధికారులు ఉన్నారు. సిఐ స్థాయి నుండి డిఎస్పి స్థాయి వరకు వీళ్ళు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు.
1: ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం అనే ఒక సమస్య, అదొక మానసిక సమస్య కూడా. ఒకసారి దానికంటూ వ్యసనానిగా మారిపోయిన తర్వాత అది కేవలం ఒక కౌన్సిలింగ్, ఒక మంచి మాట చెప్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. వ్యసనం అంటే మన విచక్షణ ఉన్నప్పటికీ కూడా తిరిగి అదే పని చేయడం, వద్దనుకున్నప్పటికీ, తెలిసినప్పటికీ కూడా తిరిగి అదే పని చేస్తుంది. అలాంటప్పుడు మీరు ఒక మానసిక వైద్యులను కానీ, కౌన్సిలర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, డాక్టర్స్ని కానీ, రీహాబిలిటేషన్ సెంటర్ సంబంధించిన నిష్ణాతులైన వ్యక్తులని ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా తీసుకెళ్తారా?
0: అయితే మీరు అన్నట్టుగా మానసిక ఒక రుగ్మత లాగా ఏర్పడుతుందన్న, అది అడిక్ట్ అయిన తర్వాత దాన్ని వదలలేని పరిస్థితిలో ఆ రుగ్మత పరిణమిస్తుంది. కానీ అసలు అలవాటు అవడం ఎట్లా అనే దాని మీద మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఫ్రెండ్గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాడ్ పర్సన్ ద్వారానే ఒక పీర్ గ్రూప్లో మనకు ఒక స్నేహం కూటమి అంటారు కదా, ఈ కూటమిలో ఎవరో ఒకరికి ఈ డ్రగ్ ఏదో రకంగా అనుభవంలోకి వస్తుంది,
1: సరదాగా.
0: అయితే చాలామంది ఏంటంటారంటే వాళ్ళ ప్రెషర్కు లోన్ అవ్వడం ఒకటి, రెండోది ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అరే ఒకసారి చూద్దాం మజా కిక్ ఎట్లుంటుందో చూద్దాం, ఒక దమ్ము లాగితే ఎట్లుంటుంది, కానీ అది పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుంది అంటే మీరు డోపమైన్ అనే ఒక కెమికల్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటాం, ఒక రీల్ చూడగానే మళ్ళీ అదంతా 45 సెకండ్స్, 1 మినిట్ కంటే తక్కువే ఉంటుంది, అది ఒక ఆనందాన్ని మన మైండ్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. వెంటనే వేరే రీల్కి వెళ్తాం, అది మన అమ్మ పిలుస్తుంటుంది, అరే నానా అన్నం తిందురారా బిడ్డ అంటే ఏ ఆగమ్మ వస్తా అని రీల్స్ కంటిన్యూ చేస్తుంటాడు. ఎందుకు అంటే ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది, అయినా కొద్దీ మనిషిలో ఆనందం అనేది పుడుతూ ఉంటుంది. సిమిలర్ వేలో ఒక్కసారి మనం డ్రగ్ తీసుకోవడం వల్ల అత్యధిక స్థాయిలో డోపమైన్ రిలీజ్ అవుతుంది, అంటే మళ్ళీ తీసుకోవాలి అని ఒక తపన మనిషిలోపల ఏర్పడుతుంది. కాబట్టి వాడు అడిక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎట్లా వేసి సంపాదించాలి, అరే డ్రగ్, అరే గాంజా కొడితే బాగుంటుందిరా, అరే మెత్త తీసుకుంటే బాగుంటుందిరా, అరే మజా ఉంటుందిరా, కిక్ వస్తుందిరా, ఇటువంటి ఆలోచనలు మనిషికి రగులుతూ ఉంటాయి. అప్పుడు వాడు ఇమ్మీడియట్గా మళ్ళీ అదే పీర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, అదే ఫ్రెండ్ దగ్గరికి పోతాడు, అరే కాకా ఒకటి ఇప్పించవా, మళ్ళీసారి అరే తెప్పిస్తారా అని అప్పుడు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఉచితంగా ఇచ్చింది, తర్వాత డబ్బులు, ఈ రకంగా మనిషి అదొక వలయంలోకి చొచ్చుకుపోతున్నారు.
1: ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు చేసేటప్పుడు వివిధ

0: డిపార్ట్మెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని స్టూడెంట్స్కి మీరు అన్నట్టుగా ముఖ్యంగా యువతకి అంటే రేపటి భవిష్యత్తుకి టర్నింగ్ పాయింట్లో ఉండేవాళ్ళు అంటే డిగ్రీకి కానీ ఇంటర్మీడియట్ ఏదో ఏ స్థాయి ఏ ప్లేస్లో అయితే వాళ్ళ భవిత నిర్మాణం అవుతుందో ఆ ప్లేస్లో కనుక ఇలాంటి మాదక ద్రవ్యాల పట్ల వాళ్ళు వ్యసనానికి గురైనారంటే మొత్తం జీవితం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఒక డ్రగ్ అడిక్ట్ కేవలం తనే కాదు తన కుటుంబం మొత్తం కూడా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవగాహన కలిగించేటప్పుడు మీరేమన్నా అలాంటి స్టోరీస్ వాళ్ళకి ఇన్స్పైర్ చేసి ఇలాంటి తప్పు ఏం చేయకూడదు, ఇలా చేసినైతే ఈ సమస్య వస్తుంది, ఇలా చేస్తే ఈ లా చట్టం ప్రకారము ఇలాంటి శిక్ష పడుతుంది అన్న అవగాహన కార్యక్రమాలు చేస్తారా?
1: 100% చేస్తామండి. ఈ సమన్వయం ఎట్లుంటుందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్కార్డ్ మీటింగ్స్ పెట్టమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మనము వివిధ శాఖలు, ముఖ్యంగా డ్రగ్కు సంబంధించిన శాఖలు, ఫర్ ఎగ్జాంపుల్ రవాణా శాఖ, అంటే రవాణా ఎట్లా జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది, రవాణా శాఖ, అగ్రికల్చర్, ఎక్కడైనా ఒక వ్యవసాయదారుడు గాంజా పంటను కానీ ఇతర పంటలు కానీ వేస్తున్నారా అనేది సమాచారం వాళ్ళకు ఉంటుంది. మెడికల్ డిపార్ట్మెంటు, ట్రీట్మెంట్ కానీ తర్వాత కౌన్సిలింగ్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్, ఇది ఇటువంటి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎక్కడైనా గాంజా ఎవరైనా రైతులు కానీ గిరిజనులు కానీ ఎవరైనా పండిస్తున్నారా అనే సమాచారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి శాఖలన్నిటి సమన్వయంతో ఈ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మాత్రం కేంద్ర ప్రభుత్వ ఎన్సీబీ, డిఆర్ఐ, కస్టమ్స్ శాఖల వాళ్ళు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే మీరు అన్నట్టుగా ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి నష్టపోడు, వాటి కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక ఎలైట్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఒక అబ్బాయి మాకు డ్రగ్ తీసుకుంటూ దొరికాడు. దొరికితే ఎన్ని సంవత్సరాల నుండి తీసుకుంటున్నావు అని అడిగితే, నేను 2 ఇయర్స్ అవుతుంది సార్, రెగ్యులర్గా తీసుకోను కానీ 1 మంత్ 2 మంత్స్కు మా ఫ్రెండ్ తెచ్చిస్తాడు అని చెప్తే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అంటే మేము అడిగాం, కోర్టుకు కేసు నమోదు చేయడం జరిగింది. దాని కౌన్సిలింగ్ ఆ సమయంలో కౌన్సిలింగ్ ఇస్తే అతను అన్నాడు, సార్ నేను మారదామనుకుంటున్నాను ఎందుకంటే మా ఫాదర్ చాలా పబ్లిక్లో అంటే రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, మా మదర్ కూడా చాలా రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి అని ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం, వాళ్ళ ఫాదరు ఆయన ఇద్దరు చాలా విపరీతంగా ఏడ్చారు. వెంటనే అతన్ని కౌన్సిలింగ్ చేసి అర్థం చేయించి భవిష్యత్ ఎట్లుంటుందని చెప్పేసి అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్లో, డిఅడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదరు మదర్ ఇద్దరు కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా వరకు నయమైంది అనేది మనకు సమాచారం.
0: ముఖ్యంగా ఈ అడిక్షన్లోంచి బయటపడడం అంటే మళ్ళీ పునర్జన్మ తీసుకున్నంత గొప్పగా ఉంటుంది అని అంటారు. అంటే అన్నీ మానసికంగా ఉండే అన్ని బలహీనతల్ని అధిగమించి ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి, వ్యసనంలోంచి. సో దానికి పూర్తిగా కుటుంబ సహకారం కూడా అవసరం ఉంటుంది. కుటుంబ సహకారము, ఫ్రెండ్స్ సహకారము, బంధువుల సహకారము, తన తోటు దగ్గరగా ఉండే ప్రతి ఒక్కరు కూడా వారు తిరిగి నార్మల్ అయ్యేదానికి సహకరించాలి. ఏదో ఒక మాట చెప్పాము అయిపోయిందంటూ కాకూడదు. మరి అలా ప్రయత్నం చేసి కష్టపడి ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా?
1: 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మన దగ్గరికి ఆ వ్యక్తి వచ్చినప్పుడు సమర్థవంతమైన అధికారులు, అనుభవం కలిగిన అధికారులతో కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఫస్ట్ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, అడిక్షన్ స్థాయి ఏ రకంగా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటాం. తర్వాత మనము వాళ్ళ ఫ్యామిలీని రంగంలోకి దింపడము, డిఅడిక్షన్ సెంటర్లో ప్రత్యేక చొరవ తీసుకొని మానిటర్ చేస్తూ అతని యొక్క హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అనేది కనుక్కుంటూ ఉండడం అనేది మనం చేస్తున్నాం.
0: శ్రోతలకు ఒక పాట వినిపిద్దాం.
2: మీరు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని గిరిధర్ గారు ఈ మాదక ద్రవ్యాల రవాణా లేదంటే వీటికి అలవాటు పడే యువతను కానీ ప్రజల్ని కానీ గుర్తించి వారికి తగిన కేసులు కట్టడం కానీ రీహాబిలిటేషన్ చేయడం కానీ కౌన్సిలింగ్ చేయడం కానీ చేస్తుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని సామాన్యుడి దృష్టి

0: వచ్చినప్పుడు కంప్లైంట్ చేసే మెకానిజం ఏమైనా ఉందా, ఎవరికి చేయాలి?
1: 100% ఉందండి. ఈగిల్ ఫోర్స్ ఇప్పుడు ఒక పటిష్టమైన వ్యవస్థలో ఉంది. దీనికి ఆధారం చేసుకుని మనము 1908 నంబర్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది.
0: 1908
1: టోల్ ఫ్రీ నంబర్. దీని పట్ల చాలామందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసినప్పుడు తెలియజేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు 1908కు ఫోన్ చేసి తమ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, తమకు సంబంధించిన వ్యక్తుల గురించి కానీ డ్రగ్స్ అబ్యూజ్ చేస్తున్నారనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు
0: ముఖ్యంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఇది ఈ డ్రగ్ ర్యాకెట్ అనేది చాలా పెద్ద వ్యవస్థగా ఉండి ఉంటుంది. ఫలానా వ్యక్తి ఒక సామాన్యుడు కంప్లైంట్ చేశారంటే వారిపైన యాక్షన్ తీసుకోవడము, లేదంటే ఫలానా వాడు కంప్లైంట్ చేశారని వారిపైన వ్యతిరేకంగా ఏదైనా వాళ్ళు చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కంప్లైంట్ చేసిన వారి గోప్యత కాన్ఫిడెన్షియల్గా పెడతారా వాళ్ళ వివరాలు?
1: 1000% పెడతాం. అసలు ఎట్టి పరిస్థితులలో మా కంప్లైంట్ చేసిన వ్యక్తి యొక్క వివరాలు ఎక్కడ కూడా రివీల్ చేయం. అందుకే దీనికి సెపరేట్ వ్యవస్థనే ఉంది. వాళ్ళు ఎవరితో కనెక్షన్లోకి రారు, ఎవరితో మాట్లాడరు, అసలు ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేసిన విషయం కూడా మాకు కూడా తెలియదు. ఫలానా వాళ్ళు కంప్లైంట్ చేశారని చెప్పి
0: కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకు
1: ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరు డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారు, ఎవరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పెడ్లర్స్గా ఎవరున్నారనే విషయం మీద మనం వర్కౌట్ చేసుకుంటాం. అయితే రీసెంట్గా ఒక అంటే ఇప్పుడు రివీల్ చేసి, ఎందుకంటే మదర్ కూడా ఒప్పుకున్నది కాబట్టి మదరే కంప్లైంట్ చేసింది, సార్ నా కూతురు ఇట్లా చేస్తుందని చెప్పి. వెంటనే మనము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని టెస్ట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడము. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఆమె చికిత్స పొందుతున్నది. చాలా మెరుగైందని తల్లి మెసేజెస్ పెడితే చాలా సంతోషం అనిపించింది.
0: టెస్ట్ చేయడం అన్నారు, ఏ రకమైన టెస్ట్లు చేస్తారు?
1: ఇవి రకరకాల టెస్ట్లు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనకు బాగా సక్సెస్ అయిందంటే యూరిన్ టెస్ట్. కిట్స్ ఒక్కొక్కటి మన దగ్గర మల్టీనేషనల్ కంపెనీస్ స్టాండర్డైజ్డ్ కిట్స్ మనం కొనుక్కోవడం జరుగుతుంది. వాటిలో టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 4, మా సందీప్ షాండిలే సార్ ప్రత్యేకంగా చొరవతో ఈ జీవో నెంబర్ 4 తీసుకురావడం జరిగింది. అది డాక్టర్ల సమక్షంలో టెస్ట్ చేయాలి. మళ్ళీ మేము చేసిన తర్వాత కూడా మాకు అథెంటిసిటీ ఉండదు అనే ఉద్దేశంగా డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు అంటే థర్డ్ పార్టీ అయిపోతుంది, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ జరిగిన తర్వాత మనకు ఒక ఇమ్యూనిటీ ఉంది ఎవరికి, కన్స్యూమర్స్కు. అయితే తగిన సమాచారం మాకు అందుతూనే ఉంటుంది. వాళ్ళు మేము డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ అవుతాం, మేము ఈ మహమ్మారి నుండి బయటపడతామనే కోరిక వెలిబుస్తే అది కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత, వాళ్ళు అఫిడవిట్ ఒకటి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు డైరెక్షన్స్ మేరకు మనము డిఅడిక్షన్ సెంటర్లో చేస్తాం. అయితే ఇందులో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు, ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా డ్రగ్ అబ్యూజ్ చేస్తూ దొరికాడనుకుందాం, అతన్ని కూడా ఎక్కడ ఎక్స్పోజ్ చేయం. ఏవో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళనే కాదు, బాధితులను కూడా మనం ఎక్కడ ఎక్స్పోజ్ చేయం. వాళ్ళ ఫోటోలు ప్రకటించడం కానీ, అంటే వాళ్ళ వివరాలు ఇవ్వడం కానీ ఎక్కడ చేయం మనం.
0: అంటే తిరిగి వారు వారికి వారే సాధారణ స్థితికి వచ్చే అన్ని సౌకర్యంగా ఏర్పాటు చేస్తారు?
1: 100% మేము ఒక ఫెసిలిటేటర్గా పనిచేస్తున్నాం, ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తున్నాం. పర్పస్ఫుల్ రిలేషన్షిప్ మాకు, వేరే ఎటువంటి ఫర్దర్గా మనము చేయం.
0: ఇది ఆరోగ్యకరమైన సమాజం నిర్మితం అవ్వాలి.
1: అంతే,
0: ఈ డ్రగ్స్ బారిన పడి, మాదక ద్రవ్యాల బారిన పడి దేశం నిర్వీర్యం కాకూడదు అన్నది ముఖ్య ఉద్దేశం.
1: 100%
0: గిరిధర్ గారు, ఏదైనా ఫోన్ నంబరు కానీ వాట్సాప్ నంబర్ కానీ ఇలాంటి విషయాలు మీకు తెలియపరచడానికి ఏర్పరిచారా?
1: ఉన్నదండి. ఇప్పుడు 1908 అనేది ప్రామాణికమైన నంబర్. లేదు, నేను ఇంకా వ్యక్తిగతంగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నా, అసలు నా వాయిస్ కూడా వినవడద్దు అన్నప్పుడు ఒక వాట్సాప్ నంబర్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. 8712671111, అంటే 8712671111 ఈ నంబర్కి వేస్తే మనము తగిన చర్యలు తీసుకుంటాం.
0: మీరు అన్నట్టు 1908 టోల్ ఫ్రీ నెంబరు, లేదా వాట్సాప్ నంబర్లో 8712671111కి చేసి చెప్పచ్చు. ఇవే కాకుండా ఈమెయిల్, ప్రస్తుతం ఉండే టెక్నాలజీలో ఎక్కువగా మెయిల్ కానీ ఈ ఆన్లైన్ విధానాన్ని వాడుతున్నారు, ఈమెయిల్ ఏమైనా ఉందా?
1: ఈమెయిల్ కూడా ఉందండి. eaglforce@foreporce.tspolice.gov.in దీనికి మెయిల్ చేసినా సరిపోతుంది. ఇది ఆన్లైన్లో మనము సెల్ ఫోన్లో చూస్తే ఈజీగా దొరికిపోతుంది.

0: ఈల్ ఫోర్స్ ఈమెయిల్ అంటే వచ్చేస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రోతలకి ఒక ప్రకటన, తర్వాత ఒక పాట కూడా వినిపిద్దాం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273909, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.

0: 101.9.
1: శ్రోతలు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఎఫ్ఎం రెయిన్బో 101.9లో ఈగల్ ఫోర్స్ టీం నుంచి ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారుతో ముచ్చటిస్తున్నాం. ఈ సంభాషణలో ముందుకు వెళ్తూ గిరిధర్ గారు, ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత అంటే సామాన్యుడు కానీ దాన్ని గమనించిన వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకొని ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కంప్లైంట్ అంటూ వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ టీమ్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఏ రకమైన చర్యలు చేపడుతుంది, పట్టుబడ్డ వాళ్ళ పట్ల ఏ రకమైన శిక్ష ఉంటుంది, అలాగే విక్టిమ్స్గా మారిపోయి అంటే వీరు చేసిన తప్పులకి బానిసలుగా మారిపోయిన యువత కానీ ప్రజలు కానీ తమను తాము బయటపడవేసుకొని సమాజంలో తిరిగి నార్మల్గా బతకడానికి ఏ రకమైన సహకారం అందిస్తుంది?
2: ఇది రవాణా చేస్తున్నారనే విషయం, కంప్లైంట్ వస్తే మేము ఎట్లా రియాక్ట్ అవుతారనేది మీ ప్రశ్న. అయితే రవాణా ఏ రకంగా జరుగుతుందనే ముఖ్యంగా మనకు సమాచారం వస్తుంది. అది కార్లో జరుగుతుందా, ట్రక్లో జరుగుతుందా, హైవే మీద జరుగుతుందా, లోకల్ సిటీ బేస్ జరుగుతుందా,
1: కొన్ని కొన్ని పాన్ షాపులలో
2: కూడా మనం అన్నీ. అయితే ఇటీవల మనకు ఒక ఎన్కార్డ్ మీటింగ్స్ అని చెప్పాం కదండి, సమాచారం ఎట్లా వస్తుందో చెప్తా వినండి. ఎన్కార్డ్ మీటింగ్లో ఒక జిల్లాలో ఎన్కార్డ్ మీటింగ్ జరిగింది. దానిలో కొంతమంది స్కూల్ పిల్లలు ఈ సిగరెట్ తాగుతున్నారు అనేది అందులో ఎవరో మీటింగ్ ప్రెజెన్స్లో ఉన్న వాళ్ళు చెప్పారు. తర్వాత ఆ నోట్స్ మా డైరెక్టర్ గారి దగ్గరికి వస్తాయి రెగ్యులర్గా. ఆయన చూసి ఈ సిగరెట్స్ ఫలానా జిల్లాలో తాగుతున్నారు, దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక డీఎస్పీ గారికి దాన్ని వర్క్ అలాట్ చేశారు. ఆయన వెళ్ళి ఎన్కార్డ్ మీటింగ్లో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఎంక్వైరీ చేసుకున్నారు. అక్కడ నుండి ఎటువంటి సోర్స్ రాలే. అరే ఎందుకు రాలేదు, అర్థం కాలేదు, మరి ఎవరు చెప్పారు ఇది అనేది. ఇంకా ఇంతలో టైం గడిచింది కాబట్టి అతను అప్పుడు స్టార్ట్ చేశాడు, వేటాడడం మొదలుపెట్టాడు. అతను ఫస్ట్ డీఈఓ గారితో మాట్లాడాడు, అక్కడ నుండి ఏ సమాచారం లేదు. ఎంఈఓలు అంటారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో మాట్లాడాడు, అక్కడ సమాచారం. ఇక అతను స్కూల్ యొక్క హెడ్ మాస్టర్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లా దాదాపు 250 మందితో మాట్లాడితే ఫలానా స్కూల్లో ఒక 4 విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ సిగరెట్లు తెచ్చుకున్నారని చెప్పి సమాచారం వచ్చింది. అది కంక్లూడ్ అయింది. అక్కడ వెంటనే ఆ విద్యార్థులతో మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని చూడడము, వాళ్ళు ఎక్కడ ఆన్లైన్ బుక్ చేశారనే దాని మీద చేసుకొని ఆ సంస్థలను మనం రెడీ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇంతటి పకడ్బందీగా పనిచేస్తాం అన్నట్టు ప్రతి విషయంలో. అట్లా మాకు సమాచారం ఏదైనా వస్తే మేము జనరల్గా ఏదైనా బయట మాట్లాడేది ఉంటే ఇట్లే మాట్లాడుతాం తప్ప ఫలానా స్కూల్ అని, ఫలానా పిల్లలని, ఫలానా టీచర్లని ఎక్కడ
1: చెప్పాలి.
2: అది ప్రొటెక్షన్ ఇస్తాం మేము వాళ్ళకు.
1: గిరిధర్ గారు, 3 అంశాలు ఉన్నాయి. 1, మాదక ద్రవ్యాల పట్ల వ్యసనానికి లోనే బాధితులు. ఒకరు వాళ్ళకి చేరవేసే పెడ్లర్స్, ఒకరు ఈ దుశ్చర్యని పెంచి పోషించే స్టాకిస్టులు, అంటే ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచో తెప్పించి దాన్ని దేశ సర్వనాశనానికి చేసే విధంగా ఒక స్టాక్ మెయింటైన్ చేస్తూ సప్లయర్స్ ఉంటారు. ఎవరి పట్ల ఏ రకమైన చర్య ఉంటుంది?
2: బాధితుల పట్ల ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాము, ఒక రకమైన ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీని వాళ్ళు వాడుకోదలుచుకుంటే వాళ్ళకేమో మనకు ఆ ఇమ్యూనిటీ పరంగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తాం.
1: అంటే కోర్టు ద్వారా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపేయడం, వారికి సహాయ చర్యలు, తిరిగి వాళ్ళు

0: ఆ వ్యసనం నుంచి బయటపడి సహజమైన నార్మల్ లైఫ్కి రావడానికి సహకరిస్తారు.
1: 100% ఇక రెండవది పెడ్లర్స్. పెడ్లర్స్ వాళ్లకు వాళ్ళు హ్యాబిచువల్స్, వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కంపల్సరీ కోర్టుకు వెళ్లాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే, వాళ్ళు చేయాల్సింది. మనం ఆ ప్రొసీజర్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం,
0: కఠినంగా శిక్షించబడ
1: కఠినంగా. అయితే వాళ్ళకు 1 సంవత్సరం నుండి 3 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదు మళ్ళీ మళ్ళీ చేస్తే ఆ శిక్షలు తీవ్రతరం అవుతాయి.
0: రిపీటెడ్
1: ఇది రెండు రకాలు ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క డ్రగ్కు కొంత క్వాంటిటీకి కమర్షియల్, కొంత క్వాంటిటీకి ఇంటర్మీడియట్, కొంత క్వాంటిటీకి కన్స్యూమింగ్ లెవెల్లో ఉన్న స్మాల్ క్వాంటిటీ అని చెప్పి ఇట్లా మూడు
0: పరిమాణాన్ని బట్టి
1: విభాగాలుగా ఇవ్వడం జరిగింది. దాని పరంగా ఈ సప్లయర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు 100 కిలోల స్థాయిలో కానీ, లేకపోతే మన ఈ సింథటిక్ డ్రగ్స్ అయితే కిలోల స్థాయిలో ఉంటే అదంతా కమర్షియల్ క్వాంటిటీ కిందకి వస్తుంది. వాళ్లకు 20 సంవత్సరాలు తక్కువ కాకుండా, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ తక్కువ కాకుండా శిక్షలున్నాయి. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చేస్తే 2014 అమెండ్మెంట్ ద్వారా ఎన్డీపీఎస్ చట్టంలో ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. జడ్జ్ ఒకవేళ డిస్క్రిప్షన్ ఉండి వీడు తీవ్రమైన నష్టాన్ని సమాజానికి కలగజేస్తున్నాడు, ఇటువంటి వాడు సమాజానికి పనికిరాడంటే డెత్ పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనిలో ఒక గమ్మతైన ట్విస్ట్ ఏంటంటే, ఈ సప్లయర్స్కు తర్వాత పెడ్లర్స్కు అర్థం కాదేంది, తాత్కాలికంగా డబ్బులు వస్తే కావచ్చు కానీ నువ్వు ఒక్కసారి 2 సార్లు దొరకడం వల్ల, 4 ఏ దొంగ అయినా కానీ ఒకసారి చేస్తే తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ 2వసారి 3వసారి చేస్తే తప్పకుండా దొరుకుతారు. ఇది దొరికినప్పుడు పాత కేసులు కూడా మేము తోడతాం, తవ్వి తీస్తాం, తీసి అవి కూడా వాళ్ళకు ఛార్జ్ షీట్లో వేయడం జరుగుతుంది. ఈ శిక్షలు పడ్డ వాళ్ళకు రెమిషన్ అనేది ఉండదు. అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడితే అతను ఖచ్చితంగా 20 సంవత్సరాలు ఈరోజు 1వ రోజున మొదలు పెడితే 20 సంవత్సరాల తర్వాతనే బయటకు వస్తారు. అది చాలా కఠినమైన చట్టం ఇది. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇటువంటి సమాజానికి చెడు కలిగించే వ్యతిరేకమైన పనులు చేస్తే ఈ పెడ్లర్స్ కానీ సప్లయర్స్ ప్రొడ్యూసర్ కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇది కఠినమైన శిక్షలు ఈ చట్టపరంగా ఉన్నాయి.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు రావుల గిరిధర్ గారు. మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రేడియో వారికి మరియు రమేష్ సుంకసారి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

మీరింతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినవాన్ని పురస్కరించుకొని ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్ గారు, అలాగే వారితో సంభాషించారు శ్రీ ఎస్ రమేష్ సుంకసరి గారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొహరం పండుగ త్యాగ నిరతికి మత సామరస్యానికి ప్రతీక అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్థలాభావం దృష్ట్యా 10 అంతస్తుల మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కోర్ పరిధిలో మొత్తం 100,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగుపై రాష్ట వ్యాప్తంగా రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతు వేదికల్లో విత్తన పంపిణీని కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 80% పాఠశాలల్లో, నవంబర్ నాటికి 100% పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందని, కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ఐసీటీ

ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, వీరు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు చివరిగా 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశాన్ని వ్యసనరహితంగా మార్చేందుకు, యువతను రక్షించేందుకు చురుగ్గా పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషిని అభినందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం వల్ల సామాన్యులకు సైతం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ఎంత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయో ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో వివరించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారిని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసిందో చర్చించారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వెనిజుల దేశంలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఈ మ్యాచ్లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో బలమైన జర్మనీని ఓడించి నాకౌట్కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ 4లో జపాన్ స్వీడన్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it.

సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్ సోలార్ టెక్నీషియన్ టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ టెక్నీషియన్ డ్రోన్ పైలట్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్ సెమీకండక్టర్ టెక్నీషియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123 6305277330999591873 నెంబర్లకు కాల్ చేయండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. ఆర్ అబ్ తక్ ఆప్నే బహుత్ సారే బాతోంకే బారేమే సునా హై. మేనే పూచా తా కి క్యా చాక్లెట్ పుడ్డింగ్ ఆప్కా ఫేవరెట్ హై. जी, हमारे व्हाट्सएप नंबर पे कई सारे मैसेजेस आए हैं कि हाँ जी मैडम, चॉकलेट बहुत पसंद है और चॉकलेट पुडिंग भी बहुत पसंद है. और एक इंटरेस्टिंग और मेरी बहुत फेवरेट मैसेज आई हुई है कि हाँ मैडम, आपको पता है कि चॉकलेट पुडिंग एक फेमस कार्टून में आया था और जब से इंडिया में भी बहुत खाया गया है और बहुत बनाया गया है. आपको पता है कि वो कार्टून क्यों कौन सी है? मुझे तो बहुत पसंद है वो कार्टून और सबका फेवरेट भी है. आप मुझे बताइएगा मैसेज पर, व्हाट्सएप मैसेज पर, हम उसके बारे में भी बात करेंगे. या आप सुनते रहिएगा आकाशवाणी हैदराबाद 101.9 एफएम रेनबो विद मी आरजे वैष्णवी. और आ रहा है एक बहुत ही मीठा सा गाना.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
4: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
3: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
4: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
3: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
4: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: असुर हमारे सिर्फ इतिहास याद करने के लिए नहीं बल्कि उसे प्रेरणा लेने के लिए भी प्रेरित करते हैं। आइए इस अवसर पर हम संकल्प लेते हैं, हम सच्चाई का साथ देंगे, हम अन्याय का विरोध करेंगे, हम सभी धर्मों और समुदायों का सम्मान करेंगे, हम शांति, सद्भावना और मानवता को भी भावना देंगे। इमरान हुसैन की कुर्बानी हमें यह सिखाती है कि सच्चाई और न्याय के लिए खड़े रहना ही एक सच्चाई इंसान की पहचान है। जी सुनते रहिए हमारे FM रेनबो 101.9 को आकाशवाणी हैदराबाद, और मैं हूँ आरजे वैष्णवी। आप सुन रहे हैं नमस्ते हेलो आदाब, और कुछ ही पलों में एक इंटरेस्टिंग सा प्रोग्राम स्टार्ट होने वाला है। आपका सबको पता है कि हमारे यहाँ लाइव फोन इन प्रोग्राम विद लिसनर्स चलेगा हेलो रेनबो बोल के। हम बात करेंगे, मैं टॉपिक दूंगी, आप कॉल कीजिए, हम बहुत सारी मीठी मीठी बातें करेंगे। जी स्टे ट्यून्ड टू आकाशवाणी हैदराबाद 101.9 FM रेनबो विद मी आरजे वैष्णवी, और एक सुपर डुपर हिट सॉन्ग आपके लिए वेट कर रहा है, स्टे ट्यून।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ITI కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నంబర్లకు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9.
1: ఎస్ స్టూడియో క్లాక్ లో టైం 1 అవుతుంది ఎగ్జాక్ట్ గా. సో 1 o'clock కి మన ఫేవరెట్ ప్రోగ్రామ్ హెల్లో రెయిన్బో స్టార్ట్ అవుతుంది, లైక్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ అనమాట. నేను ఒక మంచి టాపిక్ ఇచ్చేస్తాను, మీరు చకచకా కాల్ చేసి చకచకా మాట్లాడేసేయండి. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎన్నో మెసేజెస్ వచ్చాయి మనకి, లైక్ అది ఇది చెప్తూ మేడం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ. యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మెసేజెస్ లైక్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే వైష్ణవి. యా యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా దర్ ఇస్ అ స్వీట్ మెసేజ్, మీ వాయిస్ చాలా బాగుంది అని. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ ప్రోగ్రామ్. మన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ టాపిక్ వచ్చేసి విచ్ ఫ్యామిలీ ట్రెడిషన్ బ్రింగ్స్ ఎవ్రీ వన్ టుగెదర్ అండ్ వై ఇట్ ఈస్ స్పెషల్ టు యూ. ఎస్ మీ కుటుంబ సభ్యుల్లో లైక్ ఏదైనా సభ్యులతో చేసుకునే ఒక ఫ్యామిలీ ట్రెడిషన్ అంటూ ఉంటుంది కదా, దాని ద్వారా ప్రతి ఒక్కరూ దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకునే ఆ స్పెషల్ అకేషన్ ఏంటి, ఆ ట్రెడిషన్ ఏంటి, అండ్ అది మీకు ఎందుకు స్పెషల్. సో కాల్ చేసేయండి మన ఎఫ్ఎం రెయిన్బో నంబర్స్కి 040-2323-0030, 040-2323-4821 అండ్ 040-2970-4715. వినేశారు కదా? ఎస్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ವೈಷ್ಣವಿ. ಆ್ಯಂಡ್ నేను చెప్పాను కదా కాల్ చేసేసేయండి, మన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్లో మాట్లాడేసుకుందామని. ఎస్, అండ్ మనతో పాటు ఉన్నారు. హలో రెయిన్బో.
1: హలో మా వైష్ణవి.
0: నమస్తే సార్.
1: నమస్తే. బాగున్నానా?
0: చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగానే ఉండమ్మా. వృద్ధులం అయిపోయినాం కదా, పెద్దవాళ్ళం అయిపోయినాం కదా, మామూలు అన్ని ఏటి ఏటి బోనస్లు వస్తాయి.
0: ఏం పర్లేదు సార్, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.
1: సంతోషం అమ్మా, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే చాలా అంటే చాలు. సంతోషము.
0: టాపిక్ విన్నారా సార్?
1: అదే మరి చెప్పు మళ్ళీ ఒకసారి.
0: అయితే మన కుటుంబం మొత్తం దగ్గరికి చేర్చుకొని ఒక ఫ్యామిలీ ఫెస్టివల్ కానీ ట్రెడిషన్ కానీ ఏదైనా చేసుకుంటాం కదా, అది ఎందుకు మీకు స్పెషల్ అండ్ ఏంటి అది అని అడిగాను.
1: ఇప్పుడు మామూలుగా సంక్రాంతి పండుగ వస్తుంది చూడమ్మా.
0: ఎస్ సార్,
1: సంక్రాంతి పండుగ మొత్తం అందరం కలుస్తా ఉంటాం. అందరం కలిసి కూర్చొని మాట ఒకసారి పంచ భోజనాలు చేసుకుంటూ బంధువులు ఆడబిడ్డలు పిచ్చుకొని అందరినీ చేసుకొని ఆడబిడ్డలు ఉండే వాళ్ళకు ఏదైనా సిక్కేరే సార్లు ఇచ్చి సంక్రాంతి పండుగ చేసుకుని, మా 3 రోజులు 4 రోజుల పండుగ కాబట్టి అది చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు అయితే ఇప్పుడు సిటీలో నుంచి మేము బయటికి అంత మా విలేజ్లకు పోవాలా, అక్కడ చేసుకోవాలా, ఇక్కడే ఇక్కడ తక్కువే మాకు, అక్కడ విలేజ్లు పోయి చేసుకుంటాము. అదే మాకు స్పెషల్ అనమాట పండగలప్పుడు కంప్లీట్ గా అందరం కలిసడమే, అందరం కలిసి కూర్చొని మాట్లాడమే స్పెషల్. ఒకసారి ఎక్కడెక్కడ వెళ్ళి అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అందరిని ఒకరి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండడమే స్పెషల్ అమ్మా.
0: ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ నానా.
0: ఎస్, అండ్ దట్ వాజ్ రమణయ్య గారు. రమణయ్య సార్ చెప్తున్నారు సంక్రాంతి పండగకి అందరూ దగ్గరకు వస్తారు కదా, లైక్ వీళ్ళ ఊరికి వెళ్ళి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి

సంక్రాంతిని చేసుకోవడమే చాలా స్పెషల్ అంటున్నారు. ఎస్, విన్నారు కదా, అలాగే మీరు కూడా నాతో పాటు చాలా షేర్ చేసుకోవచ్చు. కాల్ చేసేసేయండి 0402323000, 0402323481 అండ్ 0402970471. వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈలోపు ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, వినేసేయండి. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: కాలర్ లైన్ లో ఉన్నారు.
1: హలో
0: హలో రెయిన్బో.
1: హలో
0: హలో అండి, మీ పేరు?
1: హలో నా పేరు జశ్వంత్ అండి.
0: ఎస్, హాయ్ అండి. అయితే మీరు టాపిక్ విన్నారా? నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. విచ్ ఫ్యామిలీ ట్రెడిషన్ బ్రింగ్స్ ఎవ్రీ వన్ టుగెదర్ అండ్ వై ఇట్ ఈస్ స్పెషల్ టు యూ?
1: ఐ థింక్ ఇట్స్ సంక్రాంతి.
0: ఓకే, ఎందుకు స్పెషల్ మీకు?
1: ఎందుకు స్పెషల్ అంటే అందరిని అప్పుడే కలుస్తూ ఉంటాను, చాలా
0: ఓకే,
1: ట్రూ కలర్స్ కనిపిస్తాయి నాకు.
0: యా, ఎస్, థ్యాంక్ యూ. ఎస్, దట్ వాస్ జశ్వంత్ అండ్ అంటున్నారు సంక్రాంతి చాలా స్పెషల్ అని, అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు అని అంటున్నారు. ఎస్, మీరు కూడా కాల్ చేయండి. మన నంబర్స్కి 0402323 0030, 0402323482, 0402970471. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జీ వైష్ణవి. అండ్ ఇంకో కాలర్ ఉన్నట్టున్నారు లైన్లో, చూద్దాం. హలో,
1: హలో మహేశ్వర్ గారు.
0: నా పేరు వైష్ణవి అండి.
1: వైష్ణవ్ వైష్ణవి సారీ.
0: చెప్పండి సార్, ఆన్ఎయిర్లో ఉన్నాం. మీ టాపిక్ విన్నారా?
1: విన్నాను విన్నాను, అదే అందరినీ కలిసేది.
0: ఎస్, అవునండి,
1: అంతే కదా?
0: అవునండి, అవునండి.
1: నా పేరు ఆన్ఎయిరేనా?
0: ఆన్ఎయిర్లోనే ఉన్నామండి, చెప్పండి.
1: బుజ్జితల్లి వైష్ణవి గారు, నా ఆశీర్వచనాలు మీకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: అయితే నేను ఓలేటి ప్రభాకర్ రావును.
0: నమస్తే సార్.
1: అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళింటికి చూద్దామని వెళ్ళడానికి మనం వెళ్ళలేము, అందరిలోకి ఒక అకేషన్ అనేది ఒక ఏదన్నా పెట్టుకుంటే అందరూ వస్తారు.
0: అవునండి,
1: లేదా వేరే ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నా కూడా మనందరం వెళ్తాం.
0: అవునండి,
1: దానికి ఎక్కువగా ఖర్చుతో బాధ ఉండదు, తర్వాత అందరినీ ఒకేసారి చూసినట్టుగా ఉంటుంది అనమాట, బంధువులందరినీ, ఫ్రెండ్స్ అయితేనేమి. అలాగే కరెక్ట్ టైంకి ఇచ్చారు నాకు కూడా. నేను కూడా మా ఇప్పుడు ఇంతవరకు బెంగళూరు ఉండేవాను, ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్కి వచ్చాను.
0: ఓకే,
1: మా పెద్దమ్మ ఇంట్లో సత్యనారాయణ, మా మనవరాలు బర్త్డే అది ఉంది ఎల్లుండి, అందుకోసమని వచ్చాను మాట, బెంగళూరు నుంచి వచ్చాను. ఎందుకని చూసారా, వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇక్కడ అక్కడికి అందరూ వస్తారు అన్నమాట, మొత్తం
0: అవును
1: చుట్టాలందరూ అందరినీ చూసేయడం అయిపోతుంది. దట్ ఈస్ అకేషన్. ఓకే వైష్ణవి గారు నమస్కారం, ఓరేడు ప్రభాకర్ రావు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ రావు గారు. విన్నారు కదా సార్ అంటున్నారు, ఏదైనా సరే స్పెషల్ అకేషన్ ఉంటే అది బర్త్డే కానివ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతమే ఉంది, అంతమంది వచ్చారు అండ్ సార్ బెంగళూరు నుంచి వచ్చారంట. యా, ఎలాగైనా కలిసేసారు, మంచి స్పెషల్ అకేషన్ని వాళ్ళు చూసుకున్నారు కదా. ఎస్, అలా మీకు చాలా ఉండొచ్చు, నాకు కాల్ చేసి మాట్లాడచ్చు మన నంబర్స్ మీద, ఇందాకే చెప్పాను. యా, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. స్టే ట్యూన్డ్.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೇನ್ಬೋ. ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ವೈಷ್ಣವಿ, ಆ್ಯಂಡ್ ವಿ ವರ್ ಟಾಕಿಂಗ್ ಅಬೌಟ್ ಮೆನಿ ಥಿಂಗ್ಸ್ ಟುಡೇ. ನೀನು ಅಡುಗೆನು ಚಾಲಾ ಮಟ್ಟಕ್ಕೆ ಕಾಲ್ ಚೇಸರು, ಆ್ಯಂಡ್ ವಿ ಹ್ಯಾವ್ ಅ ವಾಟ್ಸಪ್ ಮೆಸೇಜ್ ಸೀಯಿಂಗ್ ಅಶ್ವಿನ್ ಫ್ರಮ್ ಕೋಟಿ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಅಂಡಿ, ನೈಸ್ ಟು ಮೀಟ್ ಯು. ಮೀರು ಪೆಟ್ಟಿನ ಪೋಸ್ಟರ್ ಕೂಡ ಚಾಲಾ ಬಾಗುಂದಿ. ఎస్, కాల్ చేయండి, మాట్లాడుకుందామని చెప్పాను. ఎస్, దేర్ ఇస్ అనదర్ కాల్. హలో, ఐ గెస్ కట్ అయింది, నో ఇష్యూ. ఎస్, కాల్ చేయండి. నంబర్స్ ఆర్ 0402323-0030, 0402323-4821, అండ్ 0402970-4715. హలో.
1: హలో.
0: Yes sir, namaste sir.
1: Swagatam RJ Vaishnavi. Aaj pavitra mera hai, sab Islam bhai mano ko mera shubhechha. Aur sab RJ ko. Aaj ka topic hai, main naye sim par mera ye mobile ka jo ye hai na yaar, phone wo kharab ho gaya. Baar baar phone ho gaya rahe more. Aaj ka topic kya hai madam?
0: Sir, aapka awaaz utna acha sunai nahi de raha hai. Traffic pe ho kya?
1: ट्रैफिक के बारे में.
0: अच्छा, ठीक है, ठीक है, कोई बात नहीं. हाँ, मैं बोल रही हूँ, आपके परिवार को एक साथ लाने वाली कौन सी ट्रेडिशन है और वो आपके लिए इतनी स्पेशल क्यों है?
1: वो सब मैं बोल दिया, कोई नहीं
0: सर,
1: सब कुछ छोड़ चुका, मेरा परिवार कोई नहीं है, सब कुछ आप लोग का है, बस सारा दुनिया मेरी है, सारा किस्सा नहीं है, मैं अकेले हूँ, एक माँ का सहारा मैं दे रहा हूँ, बस आप लोग सारा भाई बहन और सब लेसर को बस सारा जन का आपका पसंद है, मेरा कोई परिवार नहीं, मैं अकेले हूँ, आवारा.
0: कोई बात नहीं है सर, लाइक परिवार में माँ ही बड़ा हाथ देती है तो.
1: मेरा एक 400 माँ है, मेरा माँ से बढ़कर मेरे लिए
0: సారీ సార్, కట్ అయిపోయింది. ఎస్ సార్, వాజ్ సేయింగ్ దట్ అమ్మ ఒక్కరే ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ ఏది లేదు, అందరి దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ఎవరు లేరు అని అంటున్నారు. మేమే ఉన్నాము అని అంటున్నారు సార్. పర్లేదు, నో ఇష్యూస్. అమ్మే పెద్ద ఫ్యామిలీ, అమ్మే గొప్ప ఫ్యామిలీ, అమ్మే ఫ్యామిలీ. అమ్మకు మించిన దైవం అంటూ ఎక్కడా ఉండదు, అమ్మే ప్రపంచం. సో అందరూ ఉండాలి, పిన్ని, బాబాయ్, మామలు, ఇలా అందరూ ఉండాలి అని ఏమీ లేదు. మనకి ఒక్కరున్నా సరే వాళ్ళు ప్రపంచం అయితే చాలు. ఎస్, అండ్ అఫ్కోర్స్ మేము ఉన్నాము, ఏఐఆర్ ఫ్యామిలీ, ఆకాశవాణి ఫ్యామిలీ ఉంది, ఎఫ్ఎం రెయిన్బో ఫ్యామిలీ ఉంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడు మాట్లాడాలి అనుకున్నా సరే మేము ఉంటాము. ఎస్, దాట్ వాజ్ సర్. అండ్ మరి కొద్ది క్షణాల్లో లైక్ 1:30కి మనకు స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది, ఇంటర్వ్యూ. సేమ్ మన ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ అగేన్స్ట్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇంటర్వ్యూ ఉంది. ఎస్, వినండి. ఈలోపు ఒక పాట వినేసేద్దాం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. విత్ మీ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: We are going to hear an interview on International Day Against Drug Abuse and Illicit Trafficking. Stay tuned.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీడియం వేవ్ 406.5 meters అర్థాత్ 738 kHz పర్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. आकाशवाणी हैदराबाद के इस विशेष हिंदी कार्यक्रम में आप सभी श्रोताओं का हार्दिक स्वागत है. मैं हूं जयदीप. श्रोताओं, नशा एक ऐसी समस्या है जो धीरे धीरे व्यक्ति के जीवन, उसके परिवार और उसके सपनों को प्रभावित कर सकती है. हर वर्ष 26 जून को पूरा विश्व इंटरनेशनल डे अगेंस्ट ड्रग अब्यूज़ एंड इलिसिट ट्रैफिकिंग के रूप में मनाता है. यह दिन हमें नशीली पदार्थों के दुष्प्रभावों के प्रति जागरूक होने और नशामुक्त समाज के निर्माण के लिए संकल्पित होने का अवसर प्रदान करता है. आज के इस विशेष कार्यक्रम में हम जानेंगे कि युवा नशे की ओर क्यों आकर्षित होते हैं, इसके क्या परिणाम हैं और रिहैबिलिटेशन सेंटर्स की भूमिका किस प्रकार लोगों को एक नई जिंदगी देने में सहायक बनती है. आज हमारे साथ हैं देविका जी, जो नशा मुक्ति एवं पुनर्वास केंद्र से जुड़ी हुई है. साथ ही हमारे साथ एक ऐसे व्यक्ति भी हैं जिन्होंने कभी नशा की चुनौतियों का सामना किया, लेकिन अपनी दृढ़ इच्छा शक्ति और सही सहायता के बल पर आज एक स्वस्थ और सकारात्मक जीवन जी रहे हैं. ये अपनी जीवन के अनुभव और संघर्ष की कहानी हम सबके साथ साझा करेंगे और इसी विशेष चर्चा को प्रस्तुत कर रही है सीमा कुमारी. तो आइए सुनते हैं ये विशेष चर्चा जो हमें नशा के खतरों से अवगत कराएगा.
3: नमस्कार. अंतर्राष्ट्रीय मादक द्रव्य दुरुपयोग एवं अवैध तस्करी विरोधी दिवस के अवसर पर आकाशवाणी हैदराबाद में हम दो अतिथियों के साथ मौजूद हैं, जो कि हम यह बताएंगे कि नशा व्यक्ति, परिवार और समाज तीनों के लिए कैसे एक गंभीर चुनौती है. हमारे साथ जो हमारे मार्गदर्शक हैं देविका रानी जी, उन्होंने कैसे सही मार्गदर्शन और कैसे दृढ़ इच्छा शक्ति, परिवार के सहयोग से समस्या पर विजय प्राप्त की जा सकती है, इसके बारे में प्रकाश डालेंगी. और इसके साथ ही साथ हमारे जो

0: जी, नशा व्यक्ति, परिवार और समाज तीनों के लिए एक गंभीर चुनौती है, लेकिन सही मार्गदर्शन, दृढ़ इच्छा शक्ति और परिवार के सहयोग से इस समस्या पर विजय प्राप्त की जा सकती है। आप दोनों ही अपनी अपनी कीमती वक्त में से वक्त निकालकर आकाशवाणी हैदराबाद को दिया, इसके लिए बहुत बहुत धन्यवाद।
1: धन्यवाद सीमा जी।
2: थैंक यू मैम।
3: श्रोताओं, आप सुन रहे थे इंटरनेशनल डे अगेंस्ट ड्रग अब्यूज एंड इलिसिट ट्रैफिकिंग के अवसर पर प्रस्तुत एक विशेष हिंदी चर्चा। इस चर्चा में देविका जी ने युवाओं में बढ़ती नशे की प्रवृत्ति, उसके कारणों और पुनर्वास केंद्र की भूमिका पर महत्वपूर्ण जानकारी दी। साथ ही एक पुनर्वासित व्यक्ति ने अपने जीवन के वास्तविक अनुभव साझा करते हुए यह बताया कि नशा से मुक्ति संभव है। इस चर्चा को प्रस्तुत कर रही थी सीमा कुमारी। आइए इस अंतर्राष्ट्रीय दिवस पर हम सब मिलकर एक संकल्प लें, नशे से दूर रहेंगे, अपने मित्रों और परिवार को जागरूक करेंगे। इसी संदेश के साथ आज का ये विशेष हिंदी कार्यक्रम यहीं समाप्त होता है। फिर मुलाकात होगी इसी तरंग पर। तब तक के लिए जयदीप को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
4: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: So, welcome back to Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and Meerwin Naru, a very special program and discussion in connection with International Day Against Drug Abuse and Illicit Trafficking. So, chaala vishayala cheppar Devika ma'am garu vinnar kada, just పేరెంట్స్ మార్చగలరు పిల్లల భవిష్యత్తుని. ఎస్, ఈ షో అనేది ఒక్క పిల్లలకే కాదు, ప్రతి ఒక్క పేరెంట్కి కూడా. సో యా, ఇంతటితో మన షో అయిపోయింది. నమస్తే, హలో, ఆదాబ్, అలాంగ్ విత్ హెల్లో రెయిన్బో. నెక్స్ట్ మన ఆర్జే రెడీగా ఉన్నారు జష్ని ఈ హైదరాబాద్ అ వెరీ స్పెషల్ షోతో. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. జై హింద్, జై భారత్.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 2:03 ఇన్ ద స్టూడియో క్లాక్. అండ్ యెస్ టుడే ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్ విత్ ఆల్ ద మ్యూజిక్ అండ్ ఆల్ ద టాక్స్. సో యెస్, లెట్స్ స్టార్ట్ దిస్ షో విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఆ తర్వాత జష్న హైదరాబాద్లో చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి, అవన్నీ ఒక పాట తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చలో మరి, స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్. నచ్చినుకులు అసలు ఎట్లా నడిపినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే డేస్ అయితే వచ్చినాయి అన్నమాట. ఐ డోంట్ నో వై ఇది ఎందుకు జరుగుతుందో తెలీదు. ఐ బికాస్ ఆఫ్ సూపర్ ఎల్నినో ఎఫెక్టా లేకపోతే ఏంటి అనేది, ఎక్కడ చూసినా మబ్బులు ఉన్నాయి కానీ వర్షం చుక్కలేదు. అండ్ యాక్చువల్లీ ఐమ్ స్టార్టెడ్ టు గెటింగ్ వరీడ్ అబౌట్ దిస్ థింగ్స్ అనమాట. బికాస్ జూన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టార్ట్, కిక్ స్టార్ట్ ఫర్ ద మాన్సూన్ రీజన్. సో మరి ఈసారి ఆల్మోస్ట్ జూన్ ఎండ్ అయిపోతుంది కానీ ఇంకా వర్షపు ఛాయలు కనిపించట్లేదు. అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి పడ్డా కూడా, బట్ దిస్ ఇస్ నాట్ యూనో సరిపోదు మన రైతులకి, యూనో పంటలకి. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఆఫ్టర్ వార్ వల్ల బోల్డ్ అని ఆయిల్ ప్రైజెస్ అవి ఇవన్నీ పెరిగిపోయినాయి. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ ఇయర్ రెయిన్స్ కూడా రాకపోతే, వాట్ విల్ బీ ద మన పరిస్థితి ఏంటో తెలియట్లేదు. సో ఆల్ ఆఫ్ దెమ్ ప్లీజ్ ప్రే, వరుణదేవుడా కరుణించు, వర్షాలు కురిపించు అని అందరూ మొక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ యూనో యా, ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను జస్ట్నే హైదరాబాద్లో. అండ్ యస్, అండ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ కమింగ్. దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి, స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా?

0: పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. ఆఫ్టర్ లిస్టింగ్ టు ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఎందుకంటే ప్రేమంట అండ్ పాడింది హరిచరణ్ ఇంకా చిత్ర గారు. అండ్ ఎస్, మీరు వింటున్నారు జస్నే హైదరాబాద్ అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి 2:25 ఇన్ ద స్టూడియో క్లాక్. అండ్ ఈరోజు జస్నే హైదరాబాద్లో వాట్ ఈస్ ద స్పెషల్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఒక స్పెషల్ ఏంటి ఈ రోజుకి అని అంటే, టుడే ఈస్ ద డేట్ ఇస్ 26/6/2026. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎ డేట్. అండ్ ఇలాంటి మంచి మంచి యూనో ఇట్లాంటి డేట్ చూసినప్పుడు అదొక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీ అందరు కూడా అట్లనే వస్తుందా? సో ఎస్, దీన్ని ఆ పాట పక్కన పెడితే, మామూలుగా మన హైదరాబాద్లో నలుగురు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఓకే అందరూ కలిసి చిల్లవ్వడానికి ఏం చేస్తారు మామూలుగా, జనరల్గా అంటే గంటలు గంటలు కాకుండా, ఓ 10 నిమిషాలు ఉంది బై కలవాలి ఓకే, హాస్టల్స్ కావచ్చు లేకపోతే కాలేజెస్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా మోస్ట్లీ ఆఫీసెస్ కావచ్చు, ఏం చేస్తారు మంచిగా ఓ చాయ్ కొట్టు చూసుకొని అక్కడికి పోయి అనా 2 చాయ్, అనా 4 చాయ్, దాంతోపాటు ఏం చెప్తారు, ఉస్మానియా బిస్కెట్స్ చెప్తారు. ఎస్, అది మన రీతి రివాజు అంతేనా? సో ఉస్మానియా బిస్కెట్స్ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు అవి ఎప్పుడు వచ్చినాయి, ఏంటి, ఎలా వచ్చినాయి, హౌ దే బికేమ్ ఉస్మానియా బిస్కెట్స్ అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకేనా? చలో మరి స్టే ట్యూన్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము జస్ట్ ఇన్ హైదరాబాద్లో ఉస్మానియా బిస్కెట్స్ గురించి. మరి ఉస్మానియా బిస్కెట్స్ ఎక్కడ పుట్టాయి, వాటి పుట్టు పూర్వత్రాలు ఏంటి అని అంటే, దే హ్యావ్ ఒరిజినేటెడ్ ఇన్ ద రాయల్ కిచెన్స్ ఆఫ్ ద లాస్ట్ నిజాం అనమాట. అంటే మన లాస్ట్ నిజాం హైదరాబాద్కి ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి ఇలాంటి ఒక వర్షం పడ్డ రోజు లేకపోతే బాగా ఎండగా ఉన్న రోజు ఒక పర్ఫెక్ట్ స్నాక్ తినాలనిపించిందంట. అది కాస్త స్వీటు ఉండాలి, అది కాస్త సాల్ట్ ఉండాలి. అలాంటి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఉస్మానియా బిస్కెట్. దీని హిస్టారికల్ డాక్యుమెంట్స్లో కూడా ఉస్మానియా బిస్కెట్స్ గురించి ఉందంట. ఏమిటని, ఇది నిజామ్స్ కాలంలో వాళ్ళ యూనో వాళ్ళ కిచెన్స్లో ఇది తయారు చేయబడేది అని చెప్పేసి చెప్పేవాళ్ళంట. అండ్ అలానే ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఓన్లీ వీళ్ళే తయారు చేశారా అంటే నో, కానీ అది ఒకసారి తయారు చేసిన తర్వాత దే హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఆల్సో. మరి చేంజెస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

Yes, welcome back, listeners. 2:50 in the studio clock. Manamunnamu Jashni Hyderabad lo, and we are talking about Usmania biscuits. Aithe mari ivi nizam kalamlo tayar cheyabadinayi ani telusu, kani elaga ante who influenced asli ilanti oka dish tayar cheyali ani valaki elaga ekka nunchi anipinchindi ante they were influenced by Turkish inka Persian baking customs anta. Okay, oka distinct flavor profile meer eppudaina chudandi. Usmania biscuits ki normal baked biscuits ki chaala difference untundi, aa texture kavachu, డిఫరెంట్ టేస్ట్ కావచ్చు. అది మనకి ఓన్లీ ఉస్మానియా బిస్కెట్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ హిస్టారికల్ కనెక్షన్ అన్నమాట. అంటే ఎందుకంత ఫేమస్ అయిందంటే దానికి హిస్టరీ ఉంది, కల్నరీ హెరిటేజ్ ఉంది, అండ్ డిఫరెంట్ కల్చర్స్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి సింథసిస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ ట్రీట్ వన్ కెన్ హ్యావ్. అంటే స్మాల్ ఏమంటారు, స్మాల్ డిష్లో వీ కెన్ సీ బోత్ కల్చర్ చూడొచ్చు, హెరిటేజ్ చూడొచ్చు, అండ్ నిజాం కాలం నాటి ఉన్నటువంటి ఆ టేస్ట్, వాళ్ళకి నచ్చినటువంటి ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. అండ్ ఉస్మానియా బిస్కెట్ని వన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆఫ్ యునో కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ హైదరాబాద్గా కూడా చూస్తారు చాలా, ఇంకా చాలా ప్లేసెస్లో లైక్ చార్మినార్ అండ్ ఓల్డ్ హైదరాబాద్లో ఉస్మానియా బిస్కెట్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్. లోకల్ కల్నరీ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఆ ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ ఉస్మానియా బిస్కెట్స్ గురించి మాట్లాడుకోకుండా ఎవరు ఉండరు. అండ్ దే ఆర్ బెస్ట్ పేర్డ్ విత్ ఇరానీ చాయ్, అది అందరికీ మీ అందరికీ తెలుసు. సో అంటే మరి ఇది ఎక్కడే ఉంటుందా, వేరే ఎక్కడ ఇలాంటివి లేవా అంటే నో, చాలా ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, లైక్ యూనో వీటిని బటర్ బిస్కెట్స్ అని చెన్నైలో అంటారు, ఊటీలోనేమో ఊటీ బిస్కెట్స్ అని అంటారు. సిమిలర్గా తయారు చేస్తారు కానీ వాటికి మన ఉస్మానియా బిస్కెట్స్కి ఉన్నటువంటి కల్చరల్ టచ్ ఓకే అది లేదనమాట. ఇది అంటే ఒక హిస్టరీ గురించి మాట్లాడుకున్నంత డీప్గా దాని టేస్ట్ కావచ్చు, లేకపోతే దాని కల్చర్ టచ్ కావచ్చు, ఇది ఉండదు దానికి. సో దాట్ ఈస్ వై ఆర్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ ఆర్ ఫేమస్. అండ్ నిజంగానే మాట్లాడుతుంటే ఊరు నోరూరుతుంది కదా, ఏం చక్కవు చక్కటి వర్షం ఓకే, అందులో మంచి చేతిలో ఇరానీ చాయ్, పక్కనే ఇంకో చేతిలో ఉస్మానియా బిస్కెట్, ఆహాహాహా ఆ సీనే కదా. ఓకే, వీలుంటే మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా, చలో మరి ఇంకా బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామ్ చంద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ దవీరాపురా నుంచి నయాపూల్ వరకు సాగే ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సందేశం ఇచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మంలోని పాలేరు జలాశ్రయం ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చడం కోసం 1 TMC నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి.

ಸ್ತ್ರೀ ತ್ರೀ ಇನ್ ದ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಮೀರು ವಿಂಟున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవిత రంగులమయం. సో యాక్చువల్గా నేను రీసెంట్గా చాలా విషయాలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒక కొత్త కాంట్రవర్సీ వస్తుంది, లేకపోతే ఒక కొత్త యూనో ఏదో ఒక డిబేట్ అయితే జరుగుతుంది. కానీ రీసెంట్గా ఒక హిందీ కామికల్ షోలో ఒక అమ్మాయి, షీఈస్ అ డాక్టర్ ఇన్ వన్ రెప్యూటెడ్ హాస్పిటల్, ఓకే, తను యాక్చువల్గా ఇదంతా చెప్పే ముందు మీ అందరికీ తెలుసా, డాక్టర్స్ మామూలుగా వాళ్ళు మెడికోస్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఓకే, చదువుకుంటారు, చదువుకోవడం కంటే కూడా ఎక్కువగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దేని మీద ప్రాక్టీస్ చేస్తారు అనేది మీకు తెలుసా? అంటే లైక్ వాట్, ప్లాస్టిక్ బొమ్మలు అనుకుంటున్నారా? లేకపోతే నేను రీసెంట్గా ఐ హ్యావ్ లెర్న్ దిస్, ఎందుకంటే నాకు తెలీదు ఇలా జరుగుతుంది అనేది, ఐ హ్యావ్ లెర్న్ దిస్ థింగ్ దట్ వాట్ డూ దే ప్రాక్టీస్ అని నేను అనుకునేదాన్ని. ఊరికే మామూలుగా మనం

ఇంత చదువుకున్నా కూడా డైరెక్ట్గా ఎప్పుడన్నా వాళ్ళు సర్జన్ అయిన తర్వాత ఫస్ట్ టైం బాడీ దగ్గరకు వచ్చి ఓకే బాడీని ఇట్లా కట్ చేయమన్నాం కానీ లేకపోతే సూచరింగ్ చేయమనడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి సడన్గా షివరింగ్ అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం బాడీని టచ్ చేసినప్పుడు అని. కానీ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ వెరీ రీసెంట్లీ దాట్ వాట్ దే ప్రాక్టీస్ ఆన్ అని. మీకు ఈ విషయం తెలుసా అనేది నేను అడగాలనుకున్నాను, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ విచ్ ఇస్ సర్కిలింగ్ అరౌండ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో అబౌట్ దిస్. సో ఎస్, బోల్డ్ అనే పాటలు కూడా ఉన్నాయి, మనం ఆ పాటలు వింటూ ఇంచక ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎస్, స్టే ట్యూన్డ్.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 311 ఇన్ ద స్టూడియో క్లాక్. మనమున్నాము డబుల్ కమీటాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము, డూ యూ నో వాట్ మెడికోస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని మీద ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టికల్స్ అనేది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నో ఇట్, బట్ ఐ హ్యావ్ లెర్న్ రీసెంట్లీ దట్ వాళ్ళు చాలా డెడ్ బాడీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, అనాటమీ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఆ సబ్జెక్ట్లో డెడ్ బాడీస్ మీద ప్రాక్టీస్ చేస్తారు. అసలు ఒక హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ కావచ్చు, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డెత్ దే హ్యావ్, ఎందుకు చనిపోయారు, ఇలా చాలా చాలా హ్యూమన్ బాడీ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే ప్రాక్టీస్ అంతా వాళ్ళకి ఆ డెడ్ బాడీ మీదే జరుగుతుంది. అండ్ ఐ డింట్ నో దాట్ సో మెనీ పీపుల్ విల్ డొనేట్ దేర్ బాడీస్. ఇట్ ఈస్ అ నోబుల్ కాజ్ చెప్పాలి అనంటే, మన బాడీని దీనికోసం డొనేట్ చేయడం అనేది ఒక నోబుల్ కాజ్. ఎందుకంటే ఫ్యూచర్లో డాక్టర్స్ వాళ్ళందరూ మన మీద రీసెర్చ్ చేసి నేర్చుకొని గొప్ప సర్జన్స్ అవుతారు అనే దాని మీద చాలామంది డొనేషన్స్ చేస్తారు. అండ్ సమ్ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కావచ్చు, లేకపోతే అన్క్లెయిమ్డ్ బాడీస్ కావచ్చు, అలాంటివన్నీ అనాటమీ యాక్ట్ కింద మనకి మెడికల్ కాలేజెస్కి పంపిస్తూ ఉంటారన్నమాట. బట్ ఇండియా ఈజ్ వెరీ వెరీ వెరీ లో. వీటిని యాక్చువల్గా కెడావర్స్ అని చెప్పేసి అంటారనమాట ఈ డెడ్ బాడీస్ని. సో ఇండియా ఈజ్ వెరీ లో ఆన్ కెడావర్స్. అంటే మామూలుగా ఒక మనిషికి, సారీ, ఒక కెడావర్ మీద 10 మంది స్టూడెంట్స్ నేర్చుకోగలుగుతారు ఓకే ఓవరాల్గా. అలాంటిది మన ఇండియాలో 50 మంది స్టూడెంట్స్కి ఒక్క కెడావర్ మాత్రమే ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు, రిలీజియస్ బిలీఫ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా ఇవ్వడం, బాడీ డొనేట్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోతే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ ఇండియా ఇంత లోలో ఉన్నప్పుడు కెడావర్స్ మీద, అయితే దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమిటి, ఏం జరుగుతుంది అనంటే, వెన్ ద కెడావర్స్ ఆర్ సో లో, మనకి ఒక్క బాడీ మీద 50 మంది 60 మంది నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు దే డోంట్ గెట్ ద ఎగ్జాక్ట్ పాయింట్. అంటే ఒక 10 మందికి ఒక కెడావర్ ఇస్తే ఎంత క్లియర్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ విల్ హెల్ప్ ద మెడికోస్, ద ఫ్యూచర్ సర్జన్స్ అ లాట్ అనమాట. వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి డాక్టర్ అవ్వబోతున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి నేర్పిస్తుంది. అండ్ మెడికల్ టర్మినాలజీలో కెడావర్ ఇస్ ద మెడికోస్ ఫస్ట్ డాక్టర్, ఫస్ట్ టీచర్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే, బికాస్ ఎందుకంటే అదే వాళ్ళకి హ్యూమన్ బాడీ గురించి, మిగతా అన్నిటి గురించి నేర్పిస్తుంది కాబట్టి. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనంటే, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Yes, welcome back, listeners. 3:20 in the studio clock. Meer vinchunaru Akashwani FM Rainbow 101.9. Rainbow Tho Jeevitham, Rangulamayam. And yes, we are in Double Kavita. And we are talking about a serious topic about the cadavers anamata. So, ilaga oka cadaver anedi kaaboye future doctor ki tana first teacher. Okay, so aithe అంత పవిత్రమైనవి, అంత గొప్ప వాటిగా భావిస్తారు ఓకే ఎవ్రీ మెడికల్ స్టూడెంట్ కూడా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దాట్ బాడీ ఓన్లీ దే గెట్ టు నో అబౌట్ ద హ్యూమన్ బాడీ. అండ్ వాళ్ళు ఫ్యూచర్లో చేయబోయే ఎన్నో సర్జరీస్కి వాళ్ళు నేర్చుకునేటువంటి ఈ కెడావరే మూలం. సో అలాంటి కెడావర్స్ మీద రీసెంట్ సోషల్ మీడియాలో ఒక డాక్టర్ జోక్ చేసిందనమాట. సో లైక్ మేము డైసెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ బాడీస్ గురించి ఇలా మాట్లాడుకుంటాము, అలా మాట్లాడుకుంటాము అని చెప్పేసి తను ఒక కామెడీ షోలో కామెడీగా చెప్పింది. కానీ దాట్ హ్యావ్ రేజ్డ్ అ హ్యూజ్ డిస్కషన్ ఆన్లైన్ అనమాట. ఎందుకు అంటే ఒక పవిత్రమైన దానిగా చూడాల్సిన ఒక కెడావర్ మీద వీళ్ళకి ఒక కెరియర్ ఇస్తుంది, ఎంతోమంది ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత గల పొజిషన్లో ఉండేటువంటి డాక్టర్స్, అంటే దేవుళ్ళకి తక్కువగా ఎక్కడ చూడరు డాక్టర్స్ని. ఓకే, అలాంటి డాక్టర్స్ వాళ్ళకి విద్య నేర్పించేటువంటి ఆ కెడావర్ మీద ఎలాగ జోక్ చేస్తారు అనే దాని మీద చాలా చర్చ జరిగింది. అండ్ చాలామంది వీళ్ళు తనొక్కతే కాదు, ఇంకా అలాంటి కామెడీ వీడియోస్ చాలా బయటికి వచ్చాయి. అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఈస్ గెటింగ్ వెరీ మచ్ యాంగ్రీ రైట్ నౌ. ఎందుకు అంటే ఒక బాడీ మీద వీళ్ళు చదువుకోవడం కోసం అని చెప్పేసి త్యాగం చేశారు వాళ్ళు. ఓకే, ద ఫ్యామిలీ, సమ్ ఫ్యామిలీస్ విల్ చూస్ దిస్ థింగ్ బికాస్ వాళ్ళు ఫ్యూచర్లో మనం ఆర్గన్స్ ఎలాగైతే డొనేట్ చేస్తామో అలాగే బాడీని కూడా డొనేట్ చేస్తారు. బికాస్ దే వాంట్ టు యూనో సీ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ డాక్టర్స్ అండ్ ఆల్. అలాంటి ఒక బాడీని డిగ్నిటీతో చూడకుండా కామెడీ చేసి ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఎంపతీగా ఉండాల్సిన ప్రతి డాక్టర్ అలా ఎలాగ కామెడీ చేస్తారు అనే దాని గురించి డిస్కషన్, ఆన్లైన్లో డిస్కషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ దట్ ఫెల్ట్ వెరీ వెరీ అగ్లీ అందరికీ కూడా. ఎవరెవరైతే బాడీస్ డొనేట్ చేశారో ఇంతకుముందుకు, ఎవరికైతే అలాంటి ఆలోచన ఉందో వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి తీసుకునేలాగా ఆ కామెడీ జోక్స్ అయితే నడిచాయి ఆన్లైన్లో. ఇంకా ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

సో ఎస్ వెల్కమ్ బ్యాక్ 328 ఇన్ ద స్టూడియో క్లాత్. మనం ఉన్నాము డబుల్ కమీటాలో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సీరియస్ టాపిక్. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే, ఆల్రెడీ మన ఇండియాలో ఇంత తక్కువ కెడావర్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఫ్యూచర్ డాక్టర్స్ టు లర్న్ అబౌట్ ద అనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ సమ్వన్ ఈజ్ మేకింగ్ ఫన్ వెన్ షీ హ్యాస్ టు లర్న్ అబౌట్ యూనో వెన్ షీ హ్యాస్ టు ఫీల్ గ్రేట్ఫుల్ అబౌట్ ద బాడీ షీ హ్యాస్ డైసెక్టెడ్ యాజ్ హర్ ఫస్ట్ టీచర్. అది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. ఎవ్రీ అంటే ఒక డాక్టర్ అంటేనే ఒక బాడీ మీద కావచ్చు, ఒక పేషెంట్ మీద కావచ్చు ఎంతో ఎంపతి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, సింపతి కాదు ఎంపతి ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక డెడ్ బాడీ మీద ఎలాగ కామెంట్ చేయగలుగుతారు వీళ్ళు, ఎలా ఎక్కడికి వెళ్తోంది మన ఫ్యూచర్ జనరేషన్. చాలామంది ఆన్లైన్లో కామెంట్స్ ఏం చేశారంటే, ఫ్యూచర్లో ఏఐ డాక్టర్స్కి యూనో డాక్టర్స్గా సలహాలు ఇచ్చే ఏఐ వాటికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు కానీ అసలైన డాక్టర్స్ దగ్గరికి ఎవరూ వెళ్ళాలనుకోరు. ఎందుకంటే ఒక ఎంపతి లేకుండా కృతజ్ఞత లేకుండా ఇలా నేర్చుకుంటున్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము చూపించుకోవడానికి మేమంత ధైర్యం చేయలేము అని చెప్పేసి చాలామంది ఆన్లైన్లో డిస్కషన్లో మాట్లాడారు ఇదంతా. సో వీ హ్యావ్ టు చెక్

ఓకే, మన ఎక్కడికి వెళ్తోంది మన సొసైటీ, ఎలాంటి సిచ్యువేషన్ని కూడా మనము ఎలాగ కామెడీ కోసము, నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ ప్రేజ్ల కోసం, వాళ్ళ లైక్ల కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ కామెంట్స్ కోసం కావచ్చు, మన ప్రొఫెషన్ని ఎంత దిగజార్చుకుంటున్నామో, మనం ఎంత నోబుల్ ప్రొఫెషన్ని, మనం చేసేటువంటిది ఏ సేవని ఎంత తక్కువగా చూపించుకుంటున్నామో, మనం ఎలాగ మాట్లాడుతున్నాము, అసలు మన థాట్ ప్రాసెస్ ఎలా మారుతోంది అనేది ఖచ్చితంగా కూడా అందరూ ఇన్స్పెక్ట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది.

0: అసలు మన థాట్ ప్రాసెస్ ఎలా మారుతోంది అనేది ఖచ్చితంగా కూడా అందరూ ఇన్స్పెక్ట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా. సో దట్ ఈస్ వాట్ అ డిస్కషన్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు? సో ఎస్, ఇంకా బోల్డ్ ఎన్ని పాటలు మాటలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 342 ఇన్ ద స్టూడియో క్లాక్. మనం ఉన్నాము డబుల్ కమీటాలో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. సో ఈ రోజున ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో అందరూ అనుకుంటుండొచ్చు, ఏంటి ప్రతి గంట దీని గురించే మాట్లాడుతున్నారు, షుడ్ ఎవ్రీ వన్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎస్, ఎవ్రీ వన్ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఎందుకంటే బికాజ్ ఇలా మాట్లాడుకోవడానికి, ఇలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక రోజుని పెట్టుకున్నారు. బికాజ్ అట్లీస్ట్ లైక్ దిస్, ఆన్ దిస్ పర్టిక్యులర్ డే వీ థింక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ హౌ వీ షుడ్ ప్రివెంట్ దీస్ థింగ్స్ అండ్ హౌ వీ షుడ్ యూనో ఎలా కాపాడుకోవాలి మన యంగ్ జనరేషన్ని కావచ్చు, లేకపోతే ద పీపుల్ హూ ఆర్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు దిస్ డ్రగ్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ కావచ్చు. ఆల్ ది థింగ్స్ ఓకే హ్యాపెన్ వితౌట్ అన్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అన్నోయింగ్లీ, ఓకే తెలియకుండా, you know, either it is by some friends or and inka chaala varaku chaala places lo this is happening from very small age, like teliyakunda chocolates lo, like with the different foods lo, schools dagara, college dagara, ilanti vaatlo chaala vastullo drugs pettesi vallani baanisalaga cheyadaniki pillalu kavachu, college pillalu kavachu, ammadam jarugutondi. You know, it is very sad that unknowingly people are becoming prey for this drug abuse and illicit trafficking. We'll talk more about these things after a beautiful song and after a commercial also. So stay tuned.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మన కంట్రోల్లో ఉండదు, పేరెంట్స్ ఐ మీన్ పేరెంట్స్ కంట్రోల్లో ఉండదు. సో వాట్ యాజ్ అ పేరెంట్, ఓకే యాజ్ అ పేరెంట్, బికాస్ ఇట్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఓన్లీ. ఎందుకు అంటే when there is lot of bad happening outside of the house, you have to be protective. Meeru protective ga undali mee pillalaki, and you have to become that safe space in case vallu elanti vala parmi vala prameyam lekunda oka vela alavaatu aina, vallaki telisi alavaatu padina, evaraina friends dwara elanti emana mattu padarthalaki alavaatu padina, and when they want to come out or they don't know what is happening, because చాలా రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియకుండానే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూనో, అండ్ వెన్ దే ఆర్ సఫరింగ్ విత్ దోస్ థింగ్స్, వీ హ్యావ్ టు బీ యాజ్ పేరెంట్స్, వీ హ్యావ్ టు బీ ద ఫస్ట్ పీపుల్ టు ఐడెంటిఫై. మనం కనిపెడుతూ ఉండాలి కాన్స్టెంట్గా హూ ఆర్ దే టాకింగ్ టు. అట్లని జాసూసీ చేయాలా అంటే నో, దట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్ టు డూ, బట్ వీ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ అవర్ చిల్డ్రన్ అట్ ఎవ్రీ మూమెంట్, ఓకే. సో ఎప్పుడు మనం గమనిస్తూ ఉండాలి, వాళ్ళకి బయట జరిగే వాటి గురించి చెప్తూ ఉండాలి, అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా అలాంటి విషయాల్లో వాళ్ళు ఎవరైనా వాంటెడ్గానో అన్వాంటెడ్గానో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా ఇరుక్కుపోయినా, యూ హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్ దట్ దే షుడ్ కమ్ టు యూ అండ్ టెల్ యూ అబౌట్ దోస్ థింగ్స్. అయితే మీరు నాలుగు తిట్టచ్చు, లేకపోతే నాలుగు కొట్టచ్చు, కానీ వాళ్ళని మార్చాల్సిన బాధ్యత, వాళ్ళని మంచిగా చేసుకోవాల్సిన బాధ్యత యాజ్ అ పేరెంట్గా మనకే ఉంటుంది, బికాజ్ వీఆర్ ద మోస్ట్ అఫెక్టెడ్ పీపుల్ వెన్ అవర్ చిల్డ్రన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వాట్ ఐ ఫీల్ ఇట్స్ 90% ఆఫ్ అ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ వెన్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ బ్యాడ్ అవుట్ దేర్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీ ద సేఫ్ స్పేస్ ఫర్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు ఏదైనా చెప్పగలిగేలాగా, ఎలాంటి తప్పు చేసినా కూడా మీ దగ్గరికి వచ్చేలాగా మీరు కాపాడుతారు అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి, మీరున్నారు అనే నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు బయట వేరే అటెన్షన్ కావచ్చు, లేకపోతే అడ్వైస్ కావచ్చు, లేకపోతే రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివి బయట వెతుక్కోకుండా ఉంటారు. అండ్ వెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ అండ్ దే కమ్ టు అస్, మనము అట్లీస్ట్ ఒక ప్రాపర్ గైడెన్స్ ఓ ప్రాపర్ సొల్యూషన్ అట్లీస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ దమ్ విత్ ఇన్ వాట్ ఎవర్ వీ కెన్ హ్యావ్. So this is a call out to all the parents, please be careful about your children, please be protective about your children, and please be the safe space for your children when there is so much of bad out there. You are the one person they have to look up to. So yes, and inga bold and vishal mana maatladukundamu inko chakati paata tarvata, stay tuned.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:49 ఇన్ ద స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో సి, దేర్ ఈస్ లాట్ ఆఫ్ బ్యాడ్ అవుట్ సైడ్ ఆర్ హోమ్, ఓకే, విచ్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. బయట మనం ఒకసారి పిల్లల్ని పంపించినప్పుడు బయట ఏం జరుగుతుంది అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మాటైనా
3: పాటైనా
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30న పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ సభ జరుగుతుందని అన్నారు. సంక్షేమ శాఖల పరిధిలోని స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాస పథకం కింద అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను సూచించారు. జిల్లాల్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ఆహార భద్రత ప్రమాణాలకు సంబంధించిన ఆహార వ్యాపారాల లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ నిబంధనలు 2011కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరణలను నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా ఉచితంగా కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: జీవితం ఒక వరం, దానిని ప్రేమతో, ధైర్యంతో, సేవతో గొప్పగా మార్చుకోవడం మన ధర్మం. అలాగే మనిషికి ఆశ ఉన్నంత వరకు అందమైన అవకాశాలను ఇస్తూనే ఉంటుంది జీవితం. మరి ఈ అందమైన జీవితంలో రకరకాల కారణాల వల్ల మత్తుకు బానిసలుగా మారి మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకొని ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల ఉపయోగంలో బానిసలుగా మారిన వారిని మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయటికి తీసుకురావడానికి నార్కోటిక్ అనానిమస్ సంస్థ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంది, సంస్థ పనితీరు గురించి మనతో ముచ్చటించడానికి సునీల్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సునీల్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: నార్కోటిక్ అనానిమస్ సంస్థ పనిలో భాగంగా ఎవరైతే మాదక ద్రవ్యాల మత్తులో బానిసలుగా ఉన్నారో వారిని దాని నుంచి బయటికి తీసుకోవడం కోసం సంస్థ చేసే పనుల్లో మొట్టమొదటి చర్య ఏంటి?
1: ఫస్ట్ స్టెప్ అడ్మిషన్ చేయాలి. అడ్మిషన్ అంటే మనమే ఒప్పుకోవడం, నాకు ఒక జప్పు ఉంది, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను దీంతోటి బయటకు రావాలని ఒప్పుకోవడం వల్లనే ఫస్ట్ స్టెప్ బయట రావగలుగుతాము. ఇట్స్ నార్కోటిక్స్ అనానిమస్ ఫెలోషిప్ ఒక వరల్డ్ వైడ్ ఫ్రీ ఫెలోషిప్. దీంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరి దగ్గర ఎవరు మేము పైసలు అడగము. మేము అడిక్షన్ ఒక జబ్బు అని, డిసీజ్ అని రికగ్నైజ్ చేస్తాము. ఒక రోగంతో బయట వచ్చి మేము ఒక సక్సెస్ఫుల్గా ఒక జీవితంలో ఒక సొసైటీలో పాజిటివ్గా ఒక మెంబర్గా ఉన్నాము. సో దీంట్లో ఫస్ట్ మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా

0: అయినా బయటికి రావచ్చు. ఏ డ్రగ్స్ వాడుతున్నారు మేము అడగము, ఏం వాడుతున్నారు మీకు ఎవరెవరు తెలుసు అని మేము అడగము. ఎవరైనా రావచ్చు, దీంట్లో ఏ రోగం అంటే కూడా రావచ్చు. మేము అడిక్షన్ అంటే ఆల్ ఇన్క్లూసివ్, ఇది డ్రగ్స్ అనే లేదు. అడిక్షన్ ఏమైనా ఉండొచ్చు. అడిక్షన్ ఇప్పుడు గ్యాంబ్లింగ్కి ఉండొచ్చు, చాలామందికి పోర్నోగ్రాఫిక్ అడిక్షన్ ఉంటుంది, సెక్స్ అడిక్షన్ ఉంటుంది, చాలామందికి గేమింగ్ అడిక్షన్ ఉంటుంది. మా మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే మీ జీవితం అస్తవ్యస్తంగా దేంతోటి అవుతుందో, అన్మేనేజబుల్గా మీ జీవితం అవుతుందంటే దాంతో మేము మీ ప్రాబ్లం ఏంది మేము ఎలా సహాయం చేయగలుగుతాము, మాకు అదొకటి ఇంపార్టెంట్.
1: ఇప్పుడు సునీల్ గారు మీరు అన్నారు, మీరే ఒకప్పుడు రగరెట్టిగా ఉండి కేవలం దీని నుంచి నేను బయటపడాలి, నా జీవితాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలి అనే పట్టుదలతో మీ జీవితాన్ని మీరు తిరిగి గెలుచుకోగలిగారు. ఇప్పుడు ఎంతోమందికి నార్కోటిక్ అనానిమస్ సంస్థ ద్వారా రగరెట్స్గా ఉన్న వారికి సెషన్స్ కండక్ట్ చేస్తూ థెరపీస్ ద్వారా వాళ్ళని ఆ ఉచ్చు నుంచి బయటికి రావడానికి మీరు సహాయం చేస్తున్నారు. అయితే బయట సమాజం అంతా ఆ వ్యక్తిని ఒక చిన్న చూపు చూస్తుంది, చులకనగా భావిస్తుంది. అలాంటి వారు మీ దగ్గరికి వచ్చేలాగా, వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అని అనిపించేలాగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఆ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు?
0: అడిక్షన్ అంటేనే ఇది సోషల్లీ నాట్ అక్సెప్టబుల్ డిజీజ్. సో నేను కూడా ఇప్పుడు ఈ నార్కోటిక్స్ అనానిమస్ సంస్థకి వచ్చాను, నాకు అసలు చాలా సంవత్సరం బేకార్గా అయింది జీవితంలో. సరిగా ఒక నీట్ బట్టలు లేకుండే స్ట్రీట్ అడిక్ట్ లాగా ఉండే, అప్పుడు వారానికి ఒకరోజు స్నానం చేయడం, వారానికి ఒకరోజు రెండు రోజు బ్రష్ చేయడం, ఒక సరిగా ఒక లైఫ్ స్టైల్, ఒక
1: ఆర్డర్ లేకుండా
0: ఆర్డర్ లేకున్నా నేను కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. నాలాగా ఒక మంది వచ్చినప్పుడు జేబులో రోజుకి ఒక టైంకే తినడానికి పైసలు ఉంటుండే. సో చాలా సంవత్సరం అలా బతకాను నేను కూడా. 45 కిలోస్ వెయిట్ అయిపోయింది, చాలా బక్కగా ఉన్నాను, ఏం జీవితం అర్థం కావట్లేదు. కానీ ఏం పైసలు ఉంటే కూడా అన్నీ బోధకే పోతుంది. దీని నుంచి ఏం చేయాలి, ఎలా బయట రావాలి, ఏం అర్థం కాకుండా ఉంటుండే. నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా పేరెంట్స్ అందరూ బెస్ట్గానే నన్ను ట్రీట్ చేశారు. కానీ ఇలా ఇలా ప్రాబ్లం నాకు అవుతుంది, అడిక్షన్కి నాకు ప్రాబ్లం అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎలా జీవితం ఇలా అస్తవ్యస్తంగా అయిపోతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ అయిపోయింది. దీని నుంచి ఎలా బయట రావడం అంటేనే చాలా సంవత్సరం నాకు అర్థం కాకుండా ఉంటుండే. ఎందుకంటే నా దగ్గర ఉండే ఫ్రెండ్స్ చాలామంది రీహాబ్స్కి వెళ్ళి వచ్చారు, చాలామంది చాలా ఖర్చులు పెట్టి లక్షలు లక్షలు పెట్టి బయట రావడానికి చూసారు, కానీ ఎవరికి ఏం సక్సెస్ఫుల్గా బయట రాలేరు. కొన్ని నెల కొన్ని రోజు బయటగా మత్తు లేకుండా ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మత్తులో వచ్చేస్తున్నారు. ఏం చేయాలి, ఎలా ఉండాలి అని నాకు అర్థం కావట్లేదు. నాకు ఎలా అనిపిస్తుంటే అంటే ఎందుకు నాకు ఎవరు కేర్ తీసుకోవట్లేదు, నాకు రిహాబ్స్లో ఎందుకు పెట్టట్లేరు, ఆర్ నాకు హెల్ప్ ఎందుకు రావట్లేదని నేను అనుకుండే. కానీ అది దేవుడి దయ, నాకు ఈ నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. ఈ నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రాంలో ఎవరు ఒక రూపాయి అడుక్కున్నా, మత్తు లేకున్నా ఒక కొత్త జీవితం ఎలా ఉండాలి, ఎలా చేయాలని నేర్పించారు. కొంచెం కొంచెం అంటే ఇప్పుడు వేరే ఎవరైనా డాక్టర్ చెప్తే లేకుంటే ఎవరైనా కౌన్సిలర్స్ చెప్తే నేను వినను, నాకు అర్థమయ్యే పద్ధతిలో నాకు చెప్పారు. నేను అప్పుడు 21 ఇయర్స్ ఉంటుండే ఏజ్, సో నాకు అర్థం కాయేలాగా చెప్పి మేము కూడా నీలాగానే ఉండే, మేము కూడా బయటకు వచ్చాము, నువ్వు కూడా బయట రావచ్చు అని ఒక హోప్ ఇచ్చారు. జస్ట్ ఒకటే చెప్పారు మాట, దాన్ని ఇది నార్కోటిక్స్ అనానిమస్ సంస్థలో మెంబర్షిప్కి ఒకటే రిక్వైర్మెంట్, జస్ట్ మీకు బయట రావాలని కోరిక ఉంటే చాలు, మేము హెల్ప్ చేస్తాము అంతే.
1: సో మీరు అన్నట్టు నిజంగా తనకి తాను నేను నచ్చట్లేదని తనకు అనిపించి దీని నుంచి నేను బయటపడాలని తన కోరిక ఉంటే చాలు, నార్కోటిక్ అనానిమస్ సంస్థను అప్రోచ్ అయితే ఎలాంటి పద్ధతిలో ఎన్ని రోజుల్లో బయటికి రావచ్చు?
0: అడిక్షన్ ఒక మందు లేకున్నా జప్పు, దీనికి ఏం మెడిసిన్స్ లేదు. ఎవరైనా అడిక్షన్లో ఇది క్యూర్ లేకున్నా ఒక డిసీజ్, కానీ ఇది మేము అరెస్ట్ చేయగలుగుతాము. అరెస్ట్ చేయగలుగుతామంటే ఈరోజు నేను మందుకి దూరంగా ఉంటాను, ఈరోజు ఒకరోజు నేను అడిక్షన్కి దూరంగా ఉంటానని ఒకరోజు చేసుకుని జీవితం నడుపుతాను. ఇది ఒక డిజీజ్ దట్ ఈస్ నాట్ క్యూరబుల్, ఇట్ ఈస్ అడిక్టివ్ పర్సనాలిటీ దట్ ఈస్ ద ఇష్యూ. అది పర్సనాలిటీ ఇష్యూని మారాలి అంటే కొంచెం కొంచెంగా అవుతుంది. ఇప్పుడు నేను 18 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంలో వస్తున్నాను, నాకు 17 ఇయర్స్లోనే ఈ ప్రోగ్రాం గురించి తెలిసింది. కానీ నాకు కూడా బయట రావాలి అంటే ఆ కొరిక రావాలి, హెల్ప్ తీసుకోవాలి అంటే ఆ ఏజ్ రావడానికి 22 ఇయర్స్ వరకు అయింది. ఒకటే రోజు మీరు బంధుకి దూరంగా ఉండగలుగుతారు, మీ మీటింగ్స్ ఉన్నది, ఫ్రీగా మీటింగ్స్ ఉన్నది, మీరు మీటింగ్స్ అటెండ్ చేయండి అని మేము హెల్ప్ చేస్తాము. ఎవరికి రూరల్ ఏరియా

0: మీటింగ్స్ ఉండదో, వాళ్ళకి మేము లిటరేచర్ బుక్స్ పంపిస్తాము, వాళ్ళకి మేము ఫోన్లో కనెక్ట్ చేసుకుని ఆన్లైన్లో మీటింగ్స్ అటెండ్ చేయమని చెప్తాము. దాంట్లో కూడా చాలామంది ఉన్నారు రూరల్ ఇండియాలో, ఈ జబ్బుకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ పంజాబ్ లాగా స్టేట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ విలేజ్లో ఇప్పుడు నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్కి మీటింగ్స్ జరుగుతున్నాయి. అలాంటి ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా కావాలని మా కోరిక.
1: సునీల్ గారు, మీరు అన్నట్టు ఎన్ఏ సంస్థ ద్వారా ఎంతో మందిని డ్రగ్ అడిక్ట్సే థెరపీస్లో ఆర్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దేల్ కమ్అట్ విత్ దయర్ స్టోరీస్ అండ్ దేల్ కమ్అట్ విత్ దయర్ రీజన్స్. సో లిజనింగ్ టు దెమ్ డెఫినెట్లీ విల్ మేక్ యూ ఫీల్ లైక్ ఎస్, దిస్ పర్సన్ వుడ్ ఏబుల్ టు కమ్అట్. సో అలాంటి మీరు చూసిన సక్సెస్ స్టోరీస్ ఎనీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలుగుతారా?
0: ఎస్ సార్, నార్కోటిక్స్ అనానమస్ నేను చెప్పినలాగా ఇది వరల్డ్ వైడ్ ఫెలోషిప్. ఇండియాలో ఏ సిటీ అయినా ఆ సిటీలో మా ప్రోగ్రామ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మా మెంబర్స్ బెంగళూరు నుంచి మాట్లాడతారు, వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాళ్ళు ఎలా నార్కోటిక్స్ అనానమస్ సంస్థలో మెంబర్స్గా అయ్యి ఇప్పుడు ఒక డ్రగ్ ఫ్రీ లైఫ్, ఒక మంచి జీవితం వాళ్ళకి దొరికింది.
1: సునీల్ జీ, మీరు చెప్పినట్టుగా ఒక డ్రగ్ అడిక్ట్ కి ఎప్పుడూ తను చేస్తుంది తనకు రైట్ అని, బయటికి రావాలనే కోరిక తనకు కలగనంత వరకు మనం ఎన్ని చెప్పినా వృధా అన్నారు. సో అలా నిజంగా ఏ మనిషికైనా ఒక డ్రగ్ అడిక్ట్ కి మాదక ద్రవ్యాల బారిన పడి వ్యసనంగా ఉన్న వ్యక్తికి తనకు తాను రావాలి అని అనిపించిన తర్వాత ఎగ్జాక్ట్ గా తన మైండ్ లో ఏమనిపిస్తుంది, తను ఏమేమి జయించాల్సి ఉంటుంది అని మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హలో,
2: హలో,
1: వుడ్ యూ లైక్ టు షేర్ యువర్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ ఇన్ స్టార్టింగ్ యువర్ డి అడిక్షన్ జర్నీ?
2: ఓకే, ఐ వాస్ పుట్ ఇన్ టు అ రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ ఈవెన్ దో ఐ వాస్ ట్రాప్డ్ ఇన్ సైడ్ దేర్ ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ స్టాపింగ్ బట్ ఎస్ ఇన్ మై హెడ్ ఐ హ్యాడ్ థాట్ దట్ వన్స్ ఐ గో అవుట్ సైడ్ దిస్ టైమ్ ఐ విల్ డూ ఇట్ ఇన్ అ లిమిట్ ఐ విల్ కంట్రోల్ ఇట్ బట్ ఐ డిడ్న్ట్ వాంట్ టు స్టాప్ ఇట్ మై డ్రగ్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ దెన్ దేర్ వాజ్ అ కౌన్సిలర్ దేర్ అ ఏఏ మెంబర్
1: Okay.
2: He was an alcoholic and he had not drank in 19 years. He came to me and he looked at me and he said, he was saying some stuff and I asked him, sir, but what if I'm able to control it this time? He looked at me and he said, when have you ever been able to control it? It was a very simple thing, really. But then I thought about it. The number of years I was using, I have never been able to limit it, you know. And I tired myself trying to limit it. That, you know, I will do it once a week. I will do it two times a week. I will do it only at the end of the day. I will do it, but I will study properly. And over again, I had failed. Then the biggest thing happened. He told me, it's a disease that I have. There are normal people who do this stuff. But they can do it in moderation. And for me, the word control doesn't exist.
1: Okay.
2: And it's not just in the matter of my drug. Any people, place, situation, you know, TV, food, anything. My nature is such that I overdo it, that I actually have a disease and that I was sick, that it wasn't my fault that I was overdoing this. But now that I know that I have a disease in which I will never be able to control my using, it was my responsibility to recover. Okay. He also told me one last thing, that there is a reason why you use so much. There are some problems here, some problems with my mental state, some character that I was born with. That just leaving the drug will not fix them. I will return back to the life I had before using, which was not a party either.
1: Okay.
2: He told me about the program of NA, where I can go to meetings and I will walk 12 steps. And I will meet addicts just like me who have changed their life around.
1: Correct.
2: And that my pain will finally go. So that motivated me.
1: What kept you continue going to NA in the process of your journey?
2: The first time I came out of rehabilitation center, I had gotten this message. But I, like most addicts, actually, that's the symptom of our disease, was over smart. I thought, now I know the disease. So I know that if I start, I can't stop. Then I won't start only, but I'll do it on my own. So I didn't go to NA meetings. Within the first 3 days I was out, 2 days I was out, despite my best intentions. I had the best intentions of not starting. I had the best intentions of being a good daughter to my parents. I had the best intentions of completing my college degree. I ate a bunch of my pills. Then a few days later, I drank, and 2 days later, I started using again. And I had a relapse for 3 months. I went back to the rehab. This time when I came out, I knew that what was said was true. My whole life, addicts, they don't listen to anyone else but themselves. I realized that didn't work for me. సో దెన్

0: సునీల్ గారు, నార్కోటిక్స్ రహిత సమాజం వైపు మనం నడవడానికి నార్కోటిక్స్ పై యుద్ధం కనుక చేస్తే, ఒకటి ప్రధాన కారణాలని మనం తుడుచుకుంటూ వెళ్తే, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ది నార్కోటిక్స్. సరే, అవైలబిలిటీ విషయానికి వస్తే గవర్నమెంట్ అథారిటీస్ అండ్ పోలీస్ విల్ లుక్ ఇంటు ఇట్. హెల్త్ విషయానికి వస్తే ఆరోగ్యపరంగా డాక్టర్స్, హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా రీహాబ్స్లో డ్రగ్ అడిక్ట్స్ని ఉంచి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఒక వ్యక్తి ఊరికే మాదక ద్రవ్యాల వైపు వెళ్ళరు, బీట్ ఎనీ రీజన్, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషనల్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, డిప్రెషన్ తాలూకు, లోన్లీనెస్, ఇలా ఏ కారణం వల్ల అయినా సరే అడిక్షన్లోకి వెళ్ళడానికి సెవెరల్ రీజన్స్ ఉండొచ్చు. బయటికి రాలేకపోవడానికి ఒకటే రీజన్ అడిక్షన్. సో వాళ్ళ చేతులలో కూడా లేని, వాళ్ళు కంట్రోల్ చేయలేని రీజన్ అడిక్షన్. సో ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి జాగ్రత్తలు ఏంటంటారు?
1: నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ తెలంగాణ పోలీస్ తోటి కూడా పనిచేస్తుంది. మేము స్కూల్స్కి, కాలేజెస్కి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మా ప్రోగ్రామ్ గురించి చెప్తాము. ఇలా అంటే వేరే ఒక టెలివిజన్ ప్రోగ్రాంలో మేము చాలామందికి అదే ప్రశ్నలు ఉండే, దట్ ఎలా బయటికి రావాలి. సో ఏం పెద్దగా ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ ఫస్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ కనెక్ట్ అయ్యి మీటింగ్కి రావాలి. మీరు వస్తే చాలు, ఒక మిరాకులస్ ప్రోగ్రామ్ లాగా, ఒక వన్ అడిక్ట్ హెల్పింగ్ ది అదర్ అడిక్ట్, ఆ థియోరప్యూటిక్ వాల్యూ అని మేము చెప్తాము. ఆ థెరప్యూటిక్ వాల్యూ వల్ల ఎవరైనా బయటికి రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలా మేము కూడా స్కూల్స్కి, కాలేజెస్లో వెళ్ళి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాము. సో దీనికి స్కూల్ పిల్లలకి, కాలేజ్లో పిల్లలకి ఇది ఒక జప్పు, ఇది ఒక ప్రాబ్లం అని చెప్తాము. కానీ ఇది నా ఏజ్లో కూడా అందరికీ తెలుసు, డ్రగ్స్ చేయడం అంటే నెగటివ్, ఏమైనా బ్యాడ్ ఉంటుంది అని అన్నీ తెలుసు. తెలిసిన వల్ల కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ టైంలో అవేర్నెస్ కొంచెం చాలా ఉన్నది. నేను మొదలు చేసినప్పుడు అంత అవేర్నెస్ లేకుండే, గవర్నమెంట్ పోలీస్ అంటే అందరు భయపడుతుండే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా అడిక్ట్ని పట్టుకుంటే కూడా ఫస్ట్ వాళ్ళని నార్కోటిక్స్ అనానిమస్కి రికమెండ్ చేస్తారు, పంపిస్తారు. ఎందుకంటే ఒక విశ్వాసం వస్తుంది దట్ అవును, ఇది ప్రాబ్లం ఉంది, కానీ వీళ్ళు కూడా బయట రావాలి, అది అండ్ ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఇది ఒకటే ఉంది అని తెలుసు. నేను కూడా ఎప్పుడు అనుకోలే నాకు ఒక ఈ కొత్త జీవితం దొరుకుతుంది, ఇలా నాకు లైఫ్ ఉంటుంది అని. ఎప్పుడు చచ్చిపోవాలనే ఉంటుండే, కానీ ఎంత గట్స్ లేకుండే, దానికి దమ్ లేకుండే, దానివల్లనే గాడ్స్ గ్రేస్ ఎంతో బతకాను, బయటకు వచ్చాను. లేకుంటే ఏం చేయాలి, దీని నుంచి అడిక్షన్ నుంచి ఎలా బయట రావాలి అని చాలామందికి అర్థం కాదు. ఎలా రావాలి, ఎలా చేయాలి, దాన్ని నాకు ఒక అడిక్షన్ ప్రాబ్లం ఉంది, నేను దీని దాటి బయట రావాలి అని చెప్పుకోవడమే చాలా పెద్ద విషయం. అలాంటి పర్సన్ ఫస్ట్ మా ప్రోగ్రామ్స్కి వస్తున్నప్పుడు ఒక లవింగ్, కేరింగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం వాళ్ళతోటి. మేము కూడా దీని నుంచి బయటకు వచ్చాము, నువ్వు కూడా బయట రావగలుగుతానని ఒక హోప్ ఇస్తాము, ఒక సపోర్ట్ ఇస్తాము. ప్లస్ మేము ఏం మందు పదార్థాలు వాడము, ఎందుకంటే వేరే ఏమైనా మెథడోన్ ట్రీట్మెంట్ అంటారు అమెరికాలో, అంతా వేరే ట్రీట్మెంట్స్కి పోతే డ్రగ్స్ మానేయడం అవుతుంది, కానీ అది సబ్స్టిట్యూట్ డ్రగ్కి అడిక్షన్ మళ్ళీ అయిపోతుంది. ఓన్లీ త్రూ అవర్ సపోర్ట్, వన్ అడిక్ట్ హెల్పింగ్ ది అనదర్. చాలా కష్టంగా ఉంటుంది ఇనీషియల్ ఫేజ్, జనరల్గా నాకు కూడా చాలా కష్టంగా ఉండే బయట రావడం. కానీ బయట రావాలని అంత ఒక కోరిక ఉండే, నేను ఏమైనా చేస్తాను నాకు బయట రావాలి, ఎవరు ఏం చెప్తే నేను చేస్తాను, కానీ నాకు బయట రావాలి, అదొక కోరిక అయితుండే. నేను ఏమైనా చేస్తాను, ఐ వాంట్ టు కమ్ అవుట్ అని ఉంటుండే. నేను చేయగలుగుతానంటే ఎవరైనా చేయగలుగుతారు, అందరు చేయగలుగుతారు. ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక ఆ సపోర్ట్ వల్లనే చాలామంది ఇప్పుడు నియర్లీ 35,000 మంది ఇండియాలో బయటకు వచ్చారు. ఆల్ అరౌండ్ ద వరల్డ్లో ఒక 2 మిలియన్ మెంబర్స్ ఉన్నారు మాది. ఇంతమంది 2 మిలియన్ ఫ్యామిలీస్ సేవ్ అయింది ప్రోగ్రామ్కి రావడం వల్ల.
0: అయితే సునీల్ గారు,

0: స్వయంగా మీరే మీ జీవితాన్ని గెలుచుకున్నారు ఈ అడిక్షన్ నుంచి బయటికి వచ్చి. యూ కుడ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇట్ గేవ్ మీ అని మెయిన్ సాటిస్ఫాక్షన్ టైప్ ఏదైనా షేర్ చేసుకోగలరా?
1: మా స్టోరీయే ఒకటి మాకు వేరే వాళ్ళని బయట రావడానికి హెల్ప్ చేస్తుంది. సో లెట్ మీ బిగిన్ విత్ మై స్టోరీ. నేను 14 వయసు ఉండే సార్ అప్పటి నుంచి నేను గాంజాకి అలవాటయ్యాను, వేరే వేరే మందు పదార్థాలు వాడాను. కానీ నాకు ఫ్యామిలీకి ఎప్పుడు ఇది చెప్పడం ధైర్యం ఉండలేదు, ఫ్యామిలీకి చెప్పడం అదే ఇదేలా హ్యాబిట్ అయిపోయింది నాకు అని. ఒక 1 టైం 12th క్లాస్లో ఫెయిల్ అయ్యాను, 1 ఇయర్ వేస్ట్ అయింది నాకు. క్లియర్ అయిన తర్వాత నేను ఫ్యామిలీలో చెప్పలేను నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇలాంటివి ఉంది, ఈ సిటీలో ఇక్కడ ఉంటే నేను బయట రాలేను, ఏం కాలేజీలో పెడితే కూడా సక్సెస్ కాదు అని. ఒకటే అర్థమైంది, నేను ఎక్కడైనా వేరే సిటీలో వెళ్ళిపోవాలి, నేను దూరం వెళ్ళిపోవాలి, అప్పుడు నా ఈ ఫ్రెండ్స్ అందరికీ దూరంగా ఉంటాను, నాకు కొత్త జీవితం దొరుకుతుంది. సో అది అది ట్రై చేసాం. చాలామంది అంటే చాలా లక్షలు నా ఫ్యామిలీ అంతా పెట్టి నాకు వేరే సిటీలో వెళ్ళి కాలేజీలో పెట్టి అంత కష్టపడారు, చేశారు అంతా. కానీ నేను ఎందుకు చేశాను ఇదంతా నాకు అని 2-3 రోజు కూడా పనికి రాలేదు, నేను మర్చిపోయినా. ఎందుకంటే అడిక్షన్ అంత ఒక పవర్ఫుల్ డిజీజ్. చాలా చాలా ఆనెస్టీ తోటి నేను బయట రావాలని ఉండే, కానీ అది వర్కౌటే ఎప్పుడు కావట్లే. ఎందుకంటే నేను ఎంత పేరెంట్స్కి ప్రామిస్ చేశాను ముట్టుకోను అని చెప్పిన తర్వాత అప్పుడు నేను ఆనెస్ట్గా ముట్టుకోను అని అనుకుంటుండే, కానీ ఒకరోజు 2 రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. వేరే సిటీలో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వేరే మందు పదార్థాలు ఉండే, వేరే డ్రగ్స్ ఉండే, దానికి అలవాటు అయ్యాను.
0: ఇలాంటి సిచ్యువేషన్ మీరు పాస్ అయ్యి వచ్చిన అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకొక బాయ్ హూ ఈజ్ సఫరింగ్ రైట్ నౌ ఇది షేర్ చేస్తే, మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, బ్రదర్ నేను ఇదే ఈ స్టేజ్లో ఉన్నాను, నాకు ఐ సిన్సియర్లీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అడిక్షన్ బట్ ఐ కుడెంట్ డూ ఇట్, నా వల్ల కావట్లేదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నసే బాగుంది, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ ఐ కుడెంట్ రెసిస్ట్ మైసెల్ఫ్ టు టేక్ అగైన్ అని అన్నప్పుడు హౌ విల్ యూ హెల్ప్ హిమ్?
1: మేము ఒక సపోర్ట్గా ఉండగలుగుతాము వారికి, నువ్వు ఎక్కడ ఉన్నావు నేను వస్తాను.
0: అచ్చా,
1: నైట్ 1 o'clock ఉండని అండి, 2 o'clock ఉండని కంపెనీ ఇస్తాం, ఎక్కడ ఉన్నావు రా కలుస్తాం, రా మీట్ చేస్తాం, రా చేస్తాం, మాతోటి కలిసి ఉండు, మాతోటి కలిసి ఉంటే ఇట్ విల్ గెట్ బెటర్. ఇనీషియల్ ఫేజ్ ఆ విడ్రాయల్ స్టేజ్ చేస్తున్నప్పుడు మేము ఉన్నాము, మేము ఎప్పుడు ఉన్నాము, నీకు సపోర్ట్ ఎప్పుడైనా కావాలంటే ఉన్నాము అని అది ఉంటేనే అది బయట రావగలుగుతారు అని. కానీ విడ్రాయల్ స్టేజ్ ఒకటి, ఇది బేసిక్గా ఏంటంటే ఒక ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ డిజీజ్ అంటాం మేము. దీంట్లో అన్ని మా ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది, మా మెంటల్ నేచర్ ఎఫెక్ట్ అవుతుంది, మా స్పిరిచువల్ కండిషన్ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. నేచర్ ఆఫ్ అడిక్షన్లో రెండు ఉన్నాయి, అది ఆబ్సెషన్ అండ్ కంపల్షన్. ఆబ్సెషన్ ఏంటంటే అంటే కావాలి అంటే కావాలి
0: అంతే,
1: ఏమైనా ఉండని, నాకు కావాలి అంటే నాకు కావాలి, అది నాకు ఆబ్సెషన్. ఇప్పుడు కంపల్షన్ ఏంటంటే నేను ఆపిన తర్వాత కూడా నేను దాని గురించే నా మైండ్ నాకు మళ్ళా మళ్ళీ చెప్తుంది, అది నాకు కంపల్షన్, మళ్ళా మళ్ళా మళ్ళా దాంట్లో పోవాలి అని. ఎన్ని రోజైతే కూడా ఎన్ని, ఇప్పుడు బాడీ ఒక ఫిజికల్ క్రేవింగ్ వెళ్ళిన తర్వాత ఒక 4-5 డేస్, 1 week 10 డేస్ ఫిజికల్ క్రేవింగ్ వెళ్ళిపోయింది, కానీ కూడా అదే సేమ్ మైండ్ దాంట్లో కంపల్సివ్ నేచర్గా మళ్ళీ అలవాటు అవుతుంది. దానికి చాలామందికి సిగరెట్ వదిలేయడంలా కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ వదిలేస్తే 2-3 రోజుల్లో దాంట్లో మీ బాడీకి బయట వెళ్ళిపోతుంది, ఫ్రీ అయిపోతారు. కానీ అది కంపల్సివ్ నేచర్ ఆఫ్ స్మోకింగ్ తోటి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ వదిలేయలేరు అంత ఈజీగా వదిలేయలేరు. సో దానికి ఒక మా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, మేము ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మా ప్రెడిసెసర్స్ మాకైనా ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ 1950s నుంచి నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆ స్ట్రెంగ్త్ ఆ హోప్ తోటి మేము బయటికి వచ్చాము. 1950s నుంచి ఎంతో లక్షల జనాలు వచ్చారు, ఎంతో లక్షల జనాలు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్లో. దానివల్లనే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయగలుగుతాము అది ఒక నేర్పిస్తారు. ఇప్పుడు మా మెంబర్స్ బాంబే నుంచి మాట్లాడతారు, వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, ఒక మంచి జీవితం వాళ్ళకి దొరికింది అని వాళ్ళు మాట్లాడతారు.
0: మనతో మాట్లాడడానికి ఇప్పుడు ముంబై నుంచి ఒక సోదరుడు సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హలో.
2: హలో.
0: యా, యు ప్లీజ్ టెల్ అస్ అబౌట్ యువర్ ఫస్ట్ స్టెప్. వాట్ గేవ్ యూ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ టు ఫస్ట్ కిక్ స్టార్ట్ యువర్ డి అడిక్షన్ జర్నీ?
2: యా, my intention for de addiction was I just wanted to have a better life, and I didn't know, like, I was just another kid going to a college on education, and I have a very good family and everything is it's all good, but I went into abusing substances.

0: Addiction.
1: I also had a couple of years of struggles, a brief period of struggle with addiction, and I would, you know, sort of use at times, and then I also had the desire to, you know, come out clean, but I did not have resources, the tools, the friends or people with me. So the whole journey was, I was doing it alone, and I would use sometimes, and then I would again stay clean for a brief period, and again I would go back in, and I had to, you know, go to a, get myself rehabilitated, like, in a bit, and that's where I got a strong message of Narcotics Anonymous. And when I rejoined, or when I went to Narcotics Anonymous, and I had no other, I felt that this is, this should be what it is. Earlier it was, I thought it was all about, you know, quitting substances, but now I realize it's quitting substances is just a part of it. The main program is about living life on life's terms.
0: Very good.
1: You know, and this is what all Narcotics Anonymous is all about. It's a 12-step program, it's a fellowship, worldwide fellowship, where people all over the world who have faced drug issue, drug problem, and it doesn't matter, how much or what you have used. What matters is what you want to do now.
0: Correct.
1: And that's how my journey, you know, began with a couple of years ago with Narcotics Anonymous. And, now it doesn't feel that I'm going there to, of course, staying abstinence is the base. It's the foundation where we build our recovery. But today, you know, things, the challenges, the problems are different.
0: Mm.
1: So this is what, you know, this is where I find the spiritual guidance or the path for my life. And I'm not the only one. And there are abundant of people all over the world today which are connected to this fellowship. And some of them have been, most of them have been living a wonderful life. And for many, many decades, I would say.
0: Correct. Thank you so much, brother. Thank you so much for sharing your information.
2: అయితే నార్కోటిక్ అనానిమస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం మాదక ద్రవ్యాల బారిన పడ్డ వారిని బయటికి తీసుకురావాలి అనే లక్ష్యంతో నార్కోటిక్ అనానిమస్ సంస్థ సభ్యులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా ఎంతోమంది జీవితాల్లో కుటుంబాల్లో మార్పు తీసుకురాగలిగారు. మరి మీరు ఫాలో అవుతున్న నాన్ రిలీజియస్ స్పిరిచువల్ పాత్ అంటారు ఎలా అంటే దాని మీరు ఇందాక అన్నారు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. ఫిజికల్గా తీసుకోవాలనే అబ్సెషన్ నుంచి అర్జ్ నుంచి దూరం చేసిన తర్వాత మెంటల్లీ స్పిరిచువల్లీ టు ఓవర్కమ్ దట్ అర్జ్ ఆర్ టు ఓవర్కమ్ దట్ వాంటింగ్ దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు పర్సన్కి?
3: దేవుడి దయ వల్లనే నేను ఈ ప్రోగ్రాంలో ఉన్నాను, దీనికి మందు పదార్థాలకి దూరంగా ఉన్నాను. మా నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రామ్ అంటే ఒక స్పిరిచువల్ నాన్ రిలీజియస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరైనా ఏ జాతి ఉంటే అయినా, ఏ రిలీజన్ ఉంటే అయినా మా ప్రోగ్రాంలో రావచ్చు, ఉండొచ్చు. మేము ఒక వాళ్ళకి అంటాం మీ గాడ్ ఆఫ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, అంటే మీ దేవుడు మీకు విశ్వాసం ఉందో ఆ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, ఆ దేవుడికి మీరు సపోర్ట్ తీసుకోండి. గాడ్, మేము చాలామంది గాడ్ వర్డ్ అంటేనే ఇష్టం ఉండదు, సో మేము హయ్యర్ పవర్ అని వర్డ్ చెప్తాం. హయ్యర్ పవర్ అంటే నాకైనా ఒక పవర్ఫుల్ ఫోర్స్, లోకంలో నేను ఒకటే పవర్ఫుల్ లేను, నాకైనా పవర్ఫుల్ ఏందో ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ఒక హయ్యర్ పవర్ అని చెప్తాం. ఆ దాంట్లో మీరు విశ్వాసం పెట్టండి, దాంట్లో ఒక సపోర్ట్ తీసుకోండి. దేవుడు అంటే దేవుడు, ఆర్ హయ్యర్ పవర్ అంటే హయ్యర్ పవర్. ఆ సపోర్ట్ తీసుకుని మీరు ఎలా బయట రావాలి అని మీరు చూడండి అని మేము గైడ్ చేస్తాం. ఎప్పుడు నాకెప్పుడు చిన్నప్పటి నుంచి నా రిలేషన్షిప్ దేవుడితోటి చాలా గివ్ అండ్ టేక్ రిలేషన్ ఉంటుండే. నాకు ఏమైనా ఈ ప్రాబ్లం నుంచి బయట తీసుకోరా, నేను ఇది మళ్ళీ చేయను, నేను ఇది చేయను అని ఎప్పుడు అలా ప్రే చేస్తుండే. లేకుంటే ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేసాయి, ఒక్కసారి నాకు బయట రావాలి, మళ్ళీ ఇలా నేను ఇది చేస్తా, నేను అది చేస్తాను అని ఆ దేవుడికి ఎప్పుడు ప్రే చేస్తుండే. కానీ ఇక్కడ ఫస్ట్ ఒక కాన్సెప్ట్ నాకు నేర్పించారు, గాడ్ ఇస్ ఓన్లీ లవింగ్, కేరింగ్ అండ్ షేరింగ్ అని. ఈ దేవుడు సపోర్ట్ వల్లనే నేను ఈ ప్రోగ్రాంలో మందు పదార్థాలకి దూరంగా ఉన్నాను.
2: అయితే సునీల్ గారు, ఇప్పుడు వ్యసనం నిన్ను బానిసగా మారుస్తుంది, సంకల్పం నిన్ను విజేతగా తీర్చిదిద్దుతుంది అంటారు. ఇప్పుడు మీరు అన్నారు నిజంగా ద పర్సన్ హూ ఈజ్ డ్రగ్ అడిక్ట్, తనకి బయటికి రావాలని నేను దీని నుంచి అనే ఒక కోరిక ఉండి హీఈస్ విల్లింగ్ టు కమ్అట్ హానెస్ట్లీ. నార్కోటిక్ అనానిమస్ సంస్థ ద్వారా కంటిన్యూస్గా సెషన్స్ అటెండ్ అయ్యి, మీతో ఇంటరాక్ట్ అయ్యి, తనను తాను

0: బయటికి తీసుకురావచ్చు. ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు ఏదైతే ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ నుంచి తట్టుకొని నిలబడడం కావచ్చు, దట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్గా మెల్లగా స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు డ్రగ్స్ తీసుకోకుండా మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉంటే ఎస్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అని చెప్పొచ్చు? ఏదైనా బార్ ఆర్ టైం లైన్ ఉందా?
1: మా ప్రోగ్రామ్లో ఒక థింగ్ చెప్తారు, ఎవ్రీ డే ఇస్ అ సక్సెస్ఫుల్ డే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్.
0: ఓకే,
1: అదే ఒక రోజు నేను మందుకు పదార్థాలకి దూరంగా ఉన్నానంటే ఆ రోజు నేను సక్సెస్ఫుల్గా అయిపోయినా.
0: ఓకే,
1: ఆ రోజు నాకు నేను గెలిచాను.
0: ఓకే,
1: ఆ రోజు నేను గెలిచేశాను. ఎందుకంటే ఒక రోజుకి నేను మందు పదార్థాలకి దూరంగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు నాకు ఈ విడ్రాల్, ఒక విడ్రాల్ అంటే జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. ఆ విడ్రాల్ వల్ల ఫేస్ చేయకున్న ఒక సిచ్యువేషన్లో తోటి ఎన్నో సంవత్సరాలు బేకారైంది, ఎన్నో సంవత్సరాలు ఏం చేయకుండా పోయింది. సో ఆ భయం, ఆ విడ్రాల్ ఫేస్ చేసే భయం తీసేయడం ఈ నార్కోటిక్స్ అనానమస్ సంస్థలో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా దొరుకుతుంది. ఎందుకంటే అందరు మెంబర్స్ ఏమైనా ఒక మందు పదార్థాలకి అడిక్షన్ తోటే వచ్చారు. మేము ఏ డ్రగ్కి డిఫరెన్షియేట్ చేయము, డ్రగ్స్ ఏమైనా ఉండొచ్చు, దీంట్లో డ్రగ్స్ అనే లేదు, అడిక్షన్ ఇస్ ద ప్రాబ్లం, అడిక్టివ్ పర్సనాలిటీ ఇస్ ద ప్రాబ్లం. చాలామందికి వేరే డ్రగ్దే ప్రాబ్లం లేకున్నా గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉంటుంది. గ్యాంబ్లింగ్ అడిక్షన్లో వాళ్ళు చాలా చాలా ఉండే మొత్తం పోయింది. డ్రగ్స్ అంటే కూడా ఎంత ఒక రోజులో మేము 5-10 వేలు పోతుంది, కానీ గ్యాంబ్లింగ్లో లక్ష లక్షల్లో పోవచ్చు ఒక రోజులో. అలాంటి మంది కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చి వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటకు ఉన్నారు. వాళ్ళు ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ మేము ఎలా ఇవ్వాలి అని మేము చూస్తాం. అంతే,
0: మన ఈరోజు ఈ ప్రోగ్రామ్ వింటున్న ఎవరైనా ఒక డ్రగ్ అడిక్ట్కి హెల్ప్ అయినా కూడా మన ప్రోగ్రామ్ మనం సక్సెస్ అయిందని చెప్పాలి. చివరిగా శ్రోతలకి నార్కోటిక్ అనానిమస్ సంస్థ తరపున మీరిచ్చే,
1: అడిక్షన్ అంటేనే ఒక జప్పు, సో ఇది ఫస్ట్ జప్పుగా ఒప్పుకుంటే మీకు ఒక ప్రాబ్లం ఉందని మీకు తెలిస్తే ఇది బయట రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెబ్సైట్లో NAIndia.in.
0: ఓకే,
1: నార్కోటిక్స్ అనానిమస్ NAIndia.in మా వెబ్సైట్. ఎన్ఏ హైదరాబాద్లో కూడా ఫెలోషిప్ ఉంది. మా ఫోన్ నంబర్స్ వచ్చి 9293-181-524, ఇంకా 9985360968. దీంట్లో ఏ నంబర్లో అయినా మీరు కాల్ చేయొచ్చు, ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. సపోర్ట్ మేము ఫ్రీగా ఇస్తాము, మేము ఎవరి దగ్గర పైసలు తీసుకోము.
0: మాదక ద్రవ్యాలను జయించిన వ్యక్తి, నిజంగా తనను తాను జయించిన మహా విజేత. చాలా బాగుంది సునీల్ గారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవి శ్రీశ్రీ గారి మాటలను గుర్తు చేసుకుంటూ మాదక ద్రవ్య రహిత సమాజం వైపు, డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం మనందరం ఎవరి పాత్ర వారు పోషిస్తూ అందరం కలిసి నడిస్తేనే అది సాధ్యమవుతుంది. సునీల్ గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.

సో ఎస్, వెల్కమ్ బ్యాక్. మనం ఉన్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అండమాన్ ఐలాండ్స్ గురించి. సో అయితే చాలామంది అనుకుంటారు ఏమని అంటే, ఏముంది బీచెస్సే కదా, బీచెస్ కావాలి అని అనుకుంటే మనకి దగ్గరలో గోవా ఉంది, లేకపోతే కర్ణాటకలో బీచ్ ఉంది, చెన్నై బీచ్ ఉంది, ఇలా బోలెడు బీచెస్ ఉన్నాయి కదా మనకి. అందులో స్పెషల్ ఏముంది అండమాన్లో అని చెప్పేసి అనుకుంటారు. కానీ వెన్ యూ సీ దోస్ బీచెస్, నో అదర్ బీచ్ విల్ కమ్ టు యువర్ సైట్ అగైన్. ఇది మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను, because I literally visited them

ಸೊ బ్లూ వాటర్, ఓకే, వైట్ శాండ్, ఇంత కూడా దుమ్ముగా అనిపించదు ప్రపంచానికి, ఆల్మోస్ట్ దూరంగా అనిపిస్తుంది. అండ్ యునో బ్రెత్ టేకింగ్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పేసి చెప్పొచ్చు. యూనో ట్రాపికల్ డెన్స్ ఫారెస్ట్, మ్యాంగ్రోవ్ స్వాంప్స్, అంటే ఆ చెట్లను చూస్తుంటే కూడా మ్యాంగ్రోవ్ ట్రీస్ అన్నీ కూడా ఎంత బాగుంటుందంటే ఆ లొకేషన్ అనేది కళ్ళకి నిజంగా పండుగ. కలర్ఫుల్ కోరల్ రీఫ్స్, ఓకే, ఎన్నో టైప్స్ ఆఫ్ ఫిష్, సీ టర్టల్స్, డాల్ఫిన్స్, ఇంకా ఎన్నో మెరైన్ యానిమల్స్, ఓకే, మరెక్కడ ఏ బీచ్లో కనిపించినంత అందంగా, ఆహ్లాదకరంగా అండ్ పొల్యూషన్ లేకుండా కనిపించేటువంటి ఒక ప్లేస్ మనకి అండమాన్ ఐలాండ్స్. ఎందుకు అనంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడికైనా కూడా మనము ఎయిర్వేస్ వెళ్ళచ్చు, రోడ్వేస్ వెళ్ళచ్చు, లేకపోతే ట్రైన్, రైల్వేస్ ద్వారా వెళ్ళచ్చు, కానీ అండమాన్కి మాత్రం ఓన్లీ యూ కెన్ గో బై ఎయిర్ ఆర్ బై షిప్. అంతకు మించి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు మనకి, ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంటుంది. అండ్ యు నో వాట్, అక్కడ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ దట్. అండ్ ఎస్, విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దెమ్. ఇంకొక చక్కటి పాట వస్తుంది, స్టే ట్యూన్డ్.

సమష్టి పోరాటం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. దేశీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కారణంగా చూపుతూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మన్ సాక్స్ 2026 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుండి 6.8% పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30న పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ సభ జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ వార్తా ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 5:12 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి. అండ్ మనం ఉన్నాము తాజా ట్యూన్స్లో. అండ్ ఐ నో వీ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్ అబౌట్ అండమాన్ అందాలు. ఎస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్, లైక్ రాధానగర్ బీచ్, ఎలిఫెంటా బీచ్, రాస్ ఐల్యాండ్, బారాటాంగ్ ఐల్యాండ్, ఇలా చాలా ఉన్నాయి. So, I will talk it on another day about it. For now, okay, recent ga ochina movies lo maa inti bangaram ichi padesindi chusindra, like this is what a female character should look. Ante enti andarni elli thannala prati cinema la ante, no, that is what that is not what I wanted to say. I wanted to say is she is, every woman is enough with herself. ఇఫ్ షీ హ్యావ్ ద రెసిలియన్స్ కావచ్చు, లేకపోతే ఆ పవర్ కావచ్చు, తనని తను కాపాడుకోగలిగే శక్తి కావచ్చు, ఇఫ్ షీ ఈజ్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, షీ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ ఆల్సో. అండ్ ఎస్, షీ ఈజ్ ద హీరో. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిలిం అండ్ ఆల్సో ద ఫ్యూచర్ కమింగ్ బేబీ ఆల్సో ఫర్ సమంత గారు. హోప్ ఇలాంటి మీ ఫీమేల్ యునో సెంట్రిక్ మూవీస్ కావచ్చు, లేకపోతే మంచి ఫీమేల్ రోల్స్ కావచ్చు, విచ్ ఆర్ నెసెసరీ ఫర్ దిస్ జనరేషన్, ఫర్ ద అప్కమింగ్ పీపుల్ టు నో అబౌట్ ద విమెన్ ఇంపార్టెన్స్. ఓకే, పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సి ఎంత హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్క ఉమెన్, సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చిన ఒక్కొక్క అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వాళ్ళ ఫేస్లో ఎంత గ్లో కావచ్చు. మేబీ నేను అలా చేయలేకపోయాను, బట్ సమంత డిడ్ దాట్ అన్న ఆ ఊహలో కావచ్చు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఎవ్రీ వన్ ఆర్ సూపర్ ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ టు సీ సామ్ ఆన్ ద స్క్రీన్ ఫైటింగ్, లైక్ యూనో ఎంత బాగా అనిపిస్తుందో. సో ఎస్, ఇంకా బోల్డన్ విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్ ఫర్ ద న్యూ సాంగ్స్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్ టెన్స్ 528 ఇన్ ద స్టూడియో క్లాక్. మనమున్నాము తాజా ట్యూన్స్లో అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి. సో మనకి రెగ్యులర్గా చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, చాలా యూనో ఓటీటీలో సిరీస్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని కొన్ని మాత్రము అలా టైంతో పాటు నిలిచిపోతాయి అన్నమాట. అండ్ అందులోనూ ఆటోబయోగ్రఫీస్ సినిమాలు చాలా బాగుంటాయి, లైక్ ఇన్స్పిరేషన్గా, లైక్ సి వన్ మహానటి కావచ్చు అట్లా. ఓకే, సో అలాంటి ఒక సిరీస్ రీసెంట్గా వచ్చింది ఓటీటీలో అండ్ ఇట్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఎంత అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు వాచ్ ఇట్. వై ఐఎమ్ సేయింగ్ ఇండియన్ హ్యాస్ టు వాచ్ ఇట్ అంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ అ బ్రాండ్ విచ్ ఇస్ గ్రోన్ ఇన్ ఇండియా. ఇప్పుడంటే మనము మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాం, ఓకే చెప్పుకుంటున్నాము, వాడుతున్నాము, మనకు అంతో ఎంతో అవేర్నెస్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇన్ ఎయిటీస్, ఎర్లీ ఎయిటీస్, ఎర్లీ నైంటీస్లో ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ పోటీ పడుతున్న టైంలో మన ఇండియాలో పుట్టి పెరిగి ఆల్మోస్ట్ యూనో ప్రతి ఒక్క బ్రాండ్ని డామినేట్ చేసి ఎన్నో స్మగుల్డ్ గూడ్స్ని ఇండియాకి రాకుండా ఆపగలిగింది ఈ బ్రాండ్. అండ్ దాని గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ వచ్చింది ఓటీటీలో అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ ఇట్, ఓకే. అండ్ ద స్టోరీ ఈజ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ అ టైటన్ స్టోరీ. ఎస్, ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా టైటన్ వాచ్, మనము, మన ఫాదర్సో, మీ పిల్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక వాచ్ ఉండే ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఆ వాచ్ ఎలా తయారైంది, అసలు ఎలా పుట్టింది, హౌ ఇట్ మేడ్ టు ద స్టోర్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎలాగ అయింది అనే స్టోరీ అనేది, బ్యాక్ స్టోరీ, ఆ కష్టం కావచ్చు, ఆ యునో ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే ఏదైనా కనిపెట్టాలనుకుంటారో, లేకపోతే ఏదైనా ఉన్న ఒక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో, దీస్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఓకే లిటరల్గా మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. అండ్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ

series. Okay, so it's an OTT platform. You can definitely watch it and you will definitely love it. ఐ నో నేను డెఫినెట్లీ చాలాసార్లు అన్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ దట్. మీరు కూడా అంటారు చూసిన తర్వాత. ఎస్, వీ హ్యావింగ్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ ద క్యూ, సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి నీరా గారు, మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అదిదా సర్ప్రైజ్ అన్నట్టు. రీసెంట్గా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా లేకపోతే ఆ ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ కూడా అదిదా సర్ప్రైజ్ అన్నట్టుగా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక న్యూస్ గురించి మనం విన్నాము. ఓకే, మంచి కొన్ని కోట్లకి వారసుడైన అబ్బాయి ఎంతో

0: చక్కటి అమ్మాయి పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనో లేకపోతే ముందుగా ఒక ప్లేస్కి వెళ్ళారు తిరగడానికి, అక్కడ కాలుజారి పడ్డాడు అని చెప్పేసి ఇంచక్క స్టోరీ అల్లింది అమ్మాయి. ఓకే, ఎంత దారుణంగా చంపేసిందంటే, పెళ్ళి ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోకుండా ఫ్యామిలీకి చెప్పొచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. మరి ఎందుకు ఈ రోజుల్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎందుకు అంత డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటున్నారో? ఒకప్పుడు పెళ్ళి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనిషి ఇష్టం ఉన్నా లేకపోయినా, అసలు జీవితం ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అన్నీ భరించి బతికేవాళ్ళు. ఓకే, సో అంటే ఇప్పుడు అలాగే ఉండాలంటే నో, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు సప్రెస్ ఆర్ కాంప్రమైజ్ విత్ యువర్ లైఫ్, బట్ దెర్ ఇస్ నో రీజన్ టు కిల్ సమ్ అదర్ పర్సన్. మనకి ఇష్టం లేకపోతే అది మన ప్రాబ్లం. యూ హ్యావ్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్. ఇంకా లక్కీగా అసలు పెళ్ళే అవ్వలేదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ కుడ్ డూ, అండ్ ఐ డోంట్ నో వై షీ చోజ్ ద వర్స్ట్ పాత్. ఎందుకు ఇలా తయారవుతున్నారు, లైక్ వేర్ ఇస్ ద ఎంపతీ గోయింగ్ ఇన్ ద కమింగ్ జనరేషన్స్ అనేది అసలు అర్థమే కావట్లేదు. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ పిటీ ఫర్ ద కమింగ్ యునో ఫర్ దిస్ జనరేషన్ పీపుల్. ఎందుకంటే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఎంపతీ అనేది. ఎంపతీ, సాక్రిఫైజ్, యూనో ఒక మనిషిని చంపి వేరే తన ప్రేమించిన వాడితో ఉండాలి అని అనుకోవడం, అది అసలు ఎలాంటి ప్రేమ? అసలు అలాంటి పీపుల్ ప్రేమకి అర్హులా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ యునో వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్ న్యూస్ అరౌండ్ ద న్యూస్. ఐ డోంట్ నో హౌ దిస్ జనరేషన్ పీపుల్ ఆర్ గోనా చేంజ్. మీకేమన్నా ఇష్టం లేకపోతే, మీకేమన్నా నచ్చకపోతే ప్లీజ్ వాయిస్ ఇట్ అవుట్, బయటికి చెప్పండి. ఓకే, వర్బల్గా ఫైట్ చేయండి, ఆర్గ్యూ చేయండి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోండి, లేకపోతే సపరేట్గా వెళ్ళిపోయి మీ కాళ్ళ మీద మీరు నిల్చొని బతకండి. అంతేగాని ఇంకొక మనిషి ప్రాణం తీయకండి. దేర్ లైఫ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండ్ ఫర్ దేర్ పేరెంట్స్ అండ్ ఫర్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. మీకు నచ్చకపోయి ఉండొచ్చు, మీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ దెమ్, who gave their life for them. Please never forget, there is a beautiful called name called as empathy. Pakka vaalla meeda, you know, oka oka idi kaligi undadamu chaala avasaram ee rojullo. I hope all the people in this generation get to know that, understand that, and you know, dani paatise baaguntundi ani cheppesi anukuntunnan with very sad you know feeling. I'm telling this. ఎస్, ఇంకా బోల్డ్ అని పాటలు మాటలు మీ అందరి కోసం వస్తున్నాయి. స్టే ట్యూన్డ్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీరు పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273099, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: సో ఎస్, అది మరి ఈనాటి కార్యక్రమం. హోప్ యు గైస్ లవ్డ్ ద సాంగ్స్ అండ్ టాక్ వి ఆల్ హ్యాడ్ టుడే. అండ్ ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ మీ. మన నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు మన కోసం. సో ఎస్, దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయ్ సైనింగ్ ఆఫీషియలీ. స్టే ట్యూన్డ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ నుండి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఇది మన చట్టం శీర్షికన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఏ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు టెలికాం విభాగం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారిని అడిగి మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో శ్రోతలందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలను గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అనే పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్.
1: యాక్చువల్గా ఈ రేడియేషన్ అనేది ఎటువంటి హాని కలిగించదండి మానవాళికి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రేడియేషన్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు, పరిశోధనలు చేశారు. వాటి సారాంశంగా వాళ్ళు ఏం చెప్పారంటే, తగిన పరిధిలో ఉన్న రేడియేషన్ అనేది ఎప్పటికీ హానికరం కాదు మానవాళికి.
0: అయితే మీరు అంటే మొబైల్ టవర్స్ గురించి, వాటి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు.
1: అవునండి.
0: అయితే అసలు ఈ రేడియేషన్ అనే అంశానికి వస్తే, రేడియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటిలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
1: సో రేడియేషన్ చెప్పాలంటే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటంటే మన శరీరంలోనికి చొచ్చుకుని పోతుంది అది సిగ్నల్. సో దానివల్ల ఏంటంటే కొంచెం శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా రేస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఇవి ఈకోవకు చెందుతాయండి. సో రెండో రకం ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఏంటంటే మన శరీరంలోని ఎటువంటి హాని కలిగించదో, అది చొచ్చుకుపోలేదు, జస్ట్ హీట్ చేస్తుంది అంతే. అది ఏమంటే మన మొబైల్ సిగ్నల్స్, తర్వాత టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఈవెన్ టాయిస్ యొక్క రిమోట్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చే సిగ్నల్ కానీ, తర్వాత టీవీ నుంచి రిమోట్ ఉంటుంది కదా, ఆ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి.
0: ఎందుకంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అది ఏ డివైజ్ నుంచి వచ్చినా శరీరంలోకి చొచ్చుకుపోదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదంటారు.
1: అవునండి.
0: అయితే ఇప్పుడు మొబైల్ టవర్ నుంచి మాత్రమే కాకుండా ఈ మొబైల్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందా? అది ఎంతవరకు హానికరం?
1: ఈ మొబైల్ టవర్ నుంచే కాకుండా మనం వాడే మొబైల్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. కానీ ఈ రేడియేషన్ అనేది ఎప్పుడైతే మనకు సిగ్నల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ వేడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు మొబైల్ వేడి కాదు, మరియు నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది.
0: అయితే మీరు అన్నట్టు సిగ్నల్ స్ట్రెంగ్త్ మొబైల్ డివైస్లో బాగా ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అదే సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం సిగ్నల్ లేదు ఫోన్లో అంటూ ఉంటాం, సిగ్నల్ లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్ వల్ల కావచ్చు, దాన్ని ఉపయోగించినప్పుడు అది రేడియేషన్ ఆర్ దాని నుంచి వచ్చే వేడి హానికారకం అంటే, మరి ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి?
1: ఈ వేడి అనేది హానికారకం కాదు, కానీ మనకేంటంటే చెవి దగ్గర ఇరిటేషన్గా అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది. మనం ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే మనకు తగినంత సంఖ్యలో మొబైల్ టవర్స్ అనేవి ఉండాలి. అంటే మన ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతానికి సరిపడ సిగ్నల్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రామాణికంగా చూసి దాని ప్రకారం టవర్స్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు కావలసినంత టవర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ అనేది సరిగా వస్తుంది, ప్లస్ మొబైల్ అనేది వేడి కాదు, ప్లస్ మనకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట్లాడడానికి,
0: సిగ్నల్ బ్రేక్ ఉండదు.
1: ఎస్.
0: అయితే శ్రవణ్ గారు, మీరు అన్నట్టు మొబైల్ టవర్ ఉంది, సిగ్నల్ బాగా వస్తుంది, వీటితో పాటు ఈ దైనందిన చర్యల్లో భాగంగా ఇంట్లో ఏవైతే గృహస్థ ఉపకరణాలు ఉన్నాయో, టీవీ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగం చాలా పెరిగింది, ఈ వైఫై రూటర్స్ చాలామంది వాడుతున్నారు అందరూ, అది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావచ్చు, ఇవాళ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, అన్నిటికీ వైఫై జోన్ ఆర్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలోనే బతకడం అలవాటైపోయింది, అది అటు ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా. మరి ఆ వైఫై జోన్ తాలూకు రేడియేషన్ గురించి, దాని తాలూకు అపోహలు ఎలా?
1: అవి కూడా మన ప్రామాణికంలోనే ఉంటాయండి, అవి వాటి వల్ల పెద్దగా రేడియేషన్ సిగ్నల్ అనేది చాలా ఎక్కువగా ఏముండదు, అది విత్ ఇన్ పరిధిలోనే ఉంటాయి, మనకేమీ హాని కలిగించవు అవి. వీటి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ మనము కంటిన్యూగా యూజ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు డివైస్ అనేది.
0: శ్రవణ్ కుమార్ గారు, మీరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పరిధిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు అని అన్నారు, మరి ఈ ప్రమాణాలు అసలు ఏమున్నాయి? అంతర్జాతీయ స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా ఎలాంటి ప్రమాణాలు నిర్ధారించబడి ఉన్నాయి? మరి మనం భారత ప్రభుత్వం తరఫున లేదా ఇటు రాష్ట్రంలో ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాం?
1: ఈ నాన్ అయనైజేషన్ రేడియేషన్ను స్టడీ చేయడానికి, అంటే దీని ప్రామాణికాలు నిర్ణయించడానికి ఒక సంస్థ ఉండండి, అది ఏంటంటే ఐసిఎన్ఐఆర్పి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజేషన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఏంటంటే మానవాళికి ఎంతవరకు అయితే సిగ్నల్ ఉండొచ్చో అనేది నిర్ధారణ చేస్తుంది. ఆ నిర్ధారించిన దాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

0: వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత అంటే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అంతటా అది ప్రామాణికమైన అంటే 10 వాట్స్ ఉంది. అదే మన ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్ట్రింజెంట్ చేశారు, దీన్ని స్ట్రాంగ్గా చేసి 5 వాట్లకి పరిమితి చేశారు దాన్ని.
1: మాక్సిమం లిమిట్ ఈస్ 5 వాట్స్.
0: అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా డిపార్ట్మెంట్ తరఫున మేము టవర్స్ను ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5% ఆడిట్ చేస్తుంటాము, ప్రామాణికలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. సో మేమైతే చూసినంతవరకు ఇప్పటివరకు సిగ్నల్ ఎక్కడ కూడా మాకు ప్రామాణికం క్రాస్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ సిగ్నల్స్ వలన ఎవరికి ఎటువంటి హాని లేదు అని అపోహలు, భయం అపోహలన్నీ పెట్టుకోవద్దండి. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే యాక్చువల్గా మనం అపోహ మనం పెట్టుకున్నాం అనుకోండి సైకాలజికల్గా, దానివల్ల మన హెల్త్ చెడిపోతుంది తప్ప సిగ్నల్స్తో ఎటువంటి హాని లేదండి మానవులకి.
1: కొంతమంది ఈ మీరు అంటున్న హీట్ జనరేటింగ్ డివైస్ కావచ్చు, అది సిగ్నల్ లేకనా మొబైల్లో ప్రాబ్లం ఉండే, కొంతమంది ఫోన్ తరచూ వేడెక్కుతుంది అనే కంప్లైంట్తో వస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం కాకుండా కూడా మొబైల్ ఫోన్ హీట్ ఎక్కడం, అది డివైస్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు.
0: అవునండి, అయితే ప్రతి డివైస్కు సార్ అనేది ఉంటుందండి, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అనేది. ఆ సార్ రేట్ అనేది దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి అది. మనం తీసుకున్నప్పుడే మొబైల్ని చూసుకోవచ్చు మనం.
1: అయితే మీరు అంటున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలండి మీరు అన్నట్టు ఆ సార్ స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్?
0: అవునండి,
1: వినియోగదారులు మొబైల్ కొనుగోలు చేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంగా అది ఎలా తెలుసుకోవాలంట?
0: అయితే మనం మొబైల్ కొనుగోలు చేసినప్పుడు డయల్ ప్యాడ్లో *#07# అని డయల్ చేసి చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుందండి. అయితే దాని వాల్యూ ఎంత ఉండాలి అంటే 1.65 kg/W ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నదంటే ఆ డివైస్ ఈస్ నాట్ గుడ్ డివైస్ అండ్ యూ కెన్ అవాయిడ్ దట్ డివైస్.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నేను నా డివైస్ ఓపెన్ చేసి కొట్టి చూశానండి, *#07# అని కొట్టగానే సార్ లిమిట్ ఫర్ మొబైల్ డివైసెస్ ఈస్ 1.6 W/kg అని వచ్చింది. నేను వాడుతున్న డివైస్కి వచ్చేసి 0.530 అని ఉంది.
0: ఓ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది.
1: సరే ఇప్పుడు డివైస్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను. కొనుగోలుకి ముందే తెలుసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్లో కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అందులోనే సార్ వాల్యూ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత వినియోగదారుని మీదే ఉంది.
0: అవునండి,
1: బాగుంది, మంచి విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం చాలా చోట్ల అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నాయి, పేలిపోయిందని. అలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వివరిస్తాను.
0: ఎప్పుడైనా కానీ మొబైల్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అనేది ఎక్కడం జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో. దాంతో పాటుగా ఇప్పుడు మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ కూడా మనం మాట్లాడడం ట్రై చేసినప్పుడు అది మొబైల్ మళ్ళీ ఇంకా హీట్కే అవకాశం ఉంటుంది.
1: రెండు పనులు చేయాలి,
0: సో దానివల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఎప్పుడైనా కానీ ఛార్జ్ను డిస్కనెక్ట్ చేసి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం శ్రేయస్కరం.
1: దీంతోపాటు నేను ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక ప్రాంతానికి స్థానభ్రంశం అవ్వాల్సి వచ్చింది, అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే సిమ్ సర్వీసెస్ వాడుతున్నానో ఆ కంపెనీ సిగ్నల్స్ లేవని చాలామంది కంప్లైంట్ వచ్చి అక్కడ ఏవైతే బాగున్నాయో దానికి మారిపోతుంటారు.
0: అవునండి,
1: పోర్ట్ మోడ్ ద్వారా, అది మీకు తెలిసే ఉంటుంది.
0: అవునండి,
1: అలా మారడం శ్రేయస్కరమేనా? మీరు అన్నట్టు తక్కువ స్ట్రెంత్ ఉన్నది మాట్లాడకూడదు కాబట్టి మరి మారడమే శ్రేయస్కరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా కానీ సిగ్నల్ మంచిగా ఉందంటే మీరు ఈ రోజులలో ఏంటంటే ఏ ఆపరేటర్ కానీ మనం పోర్ట్ అవుట్
1: అయిపోవచ్చు.
0: సో ఇమీడియట్గా మనకు వితిన్ 3-4 డేస్లోనే అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది నెంబరు. సో ఆటోమేటిక్ ఆపరేటర్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. సో కాబట్టి పోర్ట్ అవుట్ అవడం శ్రేయస్కరం అండి.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. ఇంకా ఈ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలు భయాలు పోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో, ఎక్కడ వెళ్తే అక్కడ, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా, సొసైటీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అపోహకు కారణం ఏంటంటే యూట్యూబ్లలో కానీ తర్వాత ఈ డిఫరెంట్ వెబ్సైట్లలో చూస్తుంటారు కదా, ఏదో రాస్తుంటారు ఎవరో, అది యాక్చువల్గా లీగల్గా ఉండేది కాదు, అది
1: లీగల్లీ వ్యాలిడ్ కాదు,
0: లీగల్ వ్యాలిడ్ కాదు, అది ఏదో రాస్తుంటారు. కానీ యాక్చువల్గా లీగల్గా అంటే చెప్పగలిగే వాళ్ళం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళం. సో ఎందుకంటే మేము అవి పాటిస్తున్నాము, ప్లస్ WHO కానీ ICNRP ఏవైతే నిర్ణయించిందో వాటి ప్రకారం మేము పాటిస్తూ టెలికామ్ ఆపరేటర్స్కు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే అవన్నీ కండిషన్స్ పెట్టి ఆ లైసెన్స్ మీద ప్రకారం మేము వారికి ఇన్స్పెక్షన్ కూడా చేస్తుంటాము, ఆడిట్ చేస్తుంటాము వాటికి లోన్ ఉన్నాయా లేవా అనే సిగ్నల్స్. ప్లస్ వాళ్ళు ఏదైనా కొత్త టవర్ పెట్టినప్పుడు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తారు, అందులో అక్కడ ఎంత ఉంది రేడియేషన్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడే. మేమైతే ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్కి వెళ్తామో వెళ్ళినప్పుడు దాని ప్రకారం చూస్తాం అక్కడ.

0: ఉంది ఏం కథ అనేది చూసేసి అది ఓకే ఉంటే సర్టిఫై చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు చెప్పేస్తాం, ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ ఇస్తాం తర్వాత. సో అందుకే మేము ఎక్కడైనా సరే ఏవైనా సరే సపోజ్ అదే కాకుండా మాకు ప్రజల నుంచి కంప్లైంట్ కూడా వస్తుంది, సిగ్నల్ ఎక్కువ ఉంది ఇక్కడ అని వస్తుంటాయి, ఎంపీ ద్వారా వస్తుంటాయి, త్రూ ఎమ్మెల్యే ద్వారా వస్తుంటాయి, ఈవెన్ తరంగ సంచార పోర్టల్ అనేది ఉంది దానిలో కూడా రైజ్ చేస్తుంటారు. సో దాని ప్రకారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము వాళ్ళతో మాట్లాడి మేము ఎప్పుడు రావాలి చెప్పండి మీ దగ్గరికి వచ్చి మేము టెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తాం, వాళ్ళ ఇంటి లోపల కానీ లేదా బెడ్రూమ్లో కానీ లేదా కిచెన్లో కానీ లేదా ఈవెన్ వాళ్ళ బిల్డింగ్ పైన కానీ వాళ్ళకు మెజర్ చేసి చూపిస్తాం, చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించి మళ్ళీ ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.
1: బాగుంది శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఔత్సాహి కూడా ఎవరైనా నాకు అనుమానంగా ఉంది నా ఇంటి దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందేమో అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దృష్టికి తీసుకురావాలన్నా పోర్టల్ పేరు చెప్పారు తరంగ్ సంచార్.
0: యా, తరంగ్ సంచార్ పోర్టల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు పొందుపరచారండి. ఆ పోర్టల్లో ఈ రేడియేషన్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుందండి అందులో. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే పర్టికులర్ ప్లేస్లో టవర్ ఉందా లేదా, నా ప్లేస్ సపోజ్ మా విలేజ్ ఉంది అనుకోండి, ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం దానికి సంబంధించిన ల్యాట్ ల్యాంగ్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా తెలుస్తుంది. ప్లస్ దానిలో రేడియేటెడ్ వాల్యూ ఎంత ఉంది, సర్టిఫైడ్ వాల్యూ, ఆడిటెడ్ వాల్యూ ఎంత ఉంది చూపిస్తుంది, అది ఓకేనా కాదా అని కూడా కనబడుతుంది మనకు, తెలుస్తుందండి. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా రేడియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తరంగ సంచార పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వాళ్ళు వాళ్ళ ఏరియా ఏది ఉంటుందో ఆ ఏరియాలో ల్యాట్ ల్యాంగ్స్ ఎంటర్ చేసేసి ఎంటర్ చేసినప్పుడు అది ఏమడుగుతుందంటే డబ్బులు కట్టమని అడుగుతుంది. 4,000 రూపీస్ దానికి ఫీ ఉందండి.
1: అంటే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి,
0: ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చేయడం ఇబ్బంది అవుతుంది. సో అందుకొరకే 4,000 రూపీస్ కట్టి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మాకు ఒక
1: టికెట్ రైజ్
0: అవుతుంది. సో దాని ప్రకారం మేము వితిన్ 7 డేస్లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఆ సిగ్నల్ మెజర్ చేసి వాళ్ళ ముందే మెజర్ చేస్తాం, చూపిస్తాం వాళ్ళకి, చూపించి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత దానిలో మెయిల్లో రిప్లై కూడా ఇస్తాం. సో ఇన్ దిస్ వే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దేర్ డౌట్స్.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా మనిషి మనుగడ కోసం అభివృద్ధిలో భాగంగా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని ప్రజల్లో ఉన్న అపోహ అపోహేనని, అది నిజం కాదని, నిజంగా ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక రుసుముతో తమ ప్రాంతంలో ఉన్న రేడియేషన్ విలువని తెలుసుకోవడానికి తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని తీర్చుకోవచ్చని శ్రవణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే మొబైల్ ఫోన్ కొనేటప్పుడు సార్ వాల్యూ చూసుకొని వినియోగదారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ని కూడా దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్ వాడాలి, ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శ్రోతలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరింత మనుగడ వైపు, అభివృద్ధి వైపు పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేసే శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.

ఇంతసేపు ఇదే మన చట్టం. మొబైల్ టవర్స్ నుండి వెలువడే రేడియేషన్ పై అపోహలు, అనుమానాల నివృత్తి గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. సో ఫోన్ కొంచెం పక్కన పడేయండి అండ్ ఇయర్ ఫోన్స్ తీసేయండి. ఇది మన టైం. మా ఇంట్లో రేడియో అంటే బేసిక్గా తాతయ్య పెట్టుతాడు, కానీ ఇప్పుడు మా తాతయ్యతో పాటు మీరు కూడా వినే షో ఇది. ఎందుకంటే మన కథలు, మన పాటలు, మన హైదరాబాద్, మన స్టైల్లో తెలంగాణ అంటే ఇదే కదా. సో మరిన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ల సమయం 6:09 దాటి 8 సెకండ్లు అవుతుంది అండ్ మనమున్నాము తెలంగాణలో. సో ఏమంటారు ఫ్రెండ్స్, ఫ్రైడే వచ్చేసింది, సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సాటర్డే సండే చాలా చాలా ప్లానింగ్స్ ఉంటూ ఉంటాయి, సో లైఫ్ని చాలా ఎంజాయ్ చేయడానికి ఈ డేని లాస్ట్ డేగా పరిగణించి చాలా హ్యాపీగా మనం కంప్లీట్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ఈ డే అయిపోయింది కూడా. సో సాటర్డే సండే ప్లానింగ్స్ చేస్తూ ఫ్రెండ్స్తో సరదాగా మీటింగ్స్ పెట్టుకుంటూ కొన్ని కొన్ని టూర్స్ ప్లాన్ చేస్తూ చాలా హ్యాపీగా మనల్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉండే రోజుది. సో ఇది చాలా స్పెషల్ డే అన్నట్టే కదా. సో అండ్ దాంతోపాటు అందరికీ విష్ చేయాల్సింది హ్యాపీ మొహరం. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది అండ్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటున్నాం అండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే స్పందన.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగా హెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మన ఫోన్ ఛార్జింగ్ 1% అయ్యిందనుకోండి చాలా టెన్షన్ పడిపోతాం కదా. అండ్ కానీ మనసు ఛార్జ్ ఎంత ఉంది అని ఎప్పుడైనా చూసుకున్నారా? ఈరోజు మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం, మనం మనల్ని ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి. మార్క్స్ తక్కువ వచ్చాయని, జాబ్ రాలేదు అని, క్రష్ రిప్లై ఇవ్వట్లేదు అని రీజన్స్ చాలా ఉంటాయి బాధపడడానికి. కానీ హ్యాపీగా ఉండడానికి రీజన్ అవసరం లేదు బ్రో. అదే మనం ఈ 3 గంటల్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, కంపేర్ చేయడం వదిలేయాలి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ లైఫ్ చూసి, వాళ్ళ ట్రిప్ ఫొటోస్ చూసి నేనెందుకు అలా లేను అనుకుంటాం. కానీ బ్రో, వాడు ఒక ఫోటో పెట్టాలి అంటే 100 చెత్త ఫొటోస్ డిలీట్ చేసుంటాడు. సో నీ లైఫ్ని వేరే వాళ్ళతో హైలైట్స్తో కంపేర్ చేయొద్దు. నీ లైఫ్ కూడా ఒక సినిమాయే. నీ ఇంటర్వెల్ ఇప్పుడే అయింది, ఇంకా సెకండ్ హాఫ్ అలానే ఉంది. సో ఈ విధంగా కంపేర్ చేయడం కూడా మనం ఆపాలి. అండ్ మరిన్ని థింగ్స్ మనం తెలుసుకుందాం, మనల్ని మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి అనే దాని గురించి. అంతవరకు వింటూనే ఉండండి ఓ మంచి సాంగ్ వింటూ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ల సమయం 6:40 దాటి 30 సెకండ్లు అవుతుంది అండ్ మనం ఉన్నాము జెన్జీ యువాలో. సో మనం మాట్లాడుకుంటున్నాము మనల్ని మనం ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోగలమని. ఫస్ట్ థింగ్ చెప్పుకున్నాము కంపేర్ చేయడం ఆపేయాలి అని. దాంతోపాటు చిన్న చిన్న సంతోషాలను కూడా మనం కౌంట్ చేయాలి. హ్యాపీ అంటే ఐఫోన్ కొనడమో కార్ కొనడమో కాదు. ఈరోజు మార్నింగ్ చాయ్ పర్ఫెక్ట్గా కుదిరింది కదా, అది కూడా సంతోషమే. బస్సులో సీట్ దొరికింది కదా, అదే సంతోషం. అమ్మ నీకోసం నీ ఫేవరెట్ కర్రీ చేసింది కదా, అదే పెద్ద గిఫ్ట్. ఈ చిన్న చిన్న మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకో, లైఫ్ అంతా చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకు నచ్చింది చేయాలి. 24 అవర్స్ ఉన్న ఈ డేలో ఒక 20 మినిట్స్ నీకోసం నువ్వు స్పెండ్ చేసుకో. నీకు నచ్చింది చెయ్యి, నచ్చిన వాళ్ళతో మాట్లాడు. నీకు బొమ్మలు గీయడం ఇష్టమైతే అదే చెయ్యి. పాటలు పాడడం ఇష్టమా, కాసేపు పాటలు పాడు బ్రో. సో ఈ విధంగా మీకు నచ్చిన పనిని అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మీకోసం మీరు చేసి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అదేంటి అలా ఎలా హ్యాపీనెస్ అనుకుంటారా, తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు అవుతుంది అండ్ మనతో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. సో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, షో స్టార్ట్ అయింది. మరి టాపిక్ ఏంటి? అండ్ టాపిక్ ఏంటి అంటే మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న టాపికే. మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? పర్సనల్గా మీరైతే ఏం చేస్తారు, లేదా మీరు ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. సో మనతో మాట్లాడడానికి కాలర్ అయితే రెడీగా ఉన్నాడు, రాజు బిర్రు ఫ్రమ్ వరంగల్. హలో
1: హలో
0: రాజు, విన్నావా టాపిక్?
1: వినలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా.
0: మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి అని అంటే ఏం చేస్తారు?
1: మమ్మల్ని ఏం చేస్తాం, తిరుగుతాం.
0: సో ఫ్రెండ్స్ తో
1: తాగాలి.
0: ఓకే, ఫ్రెండ్స్తో పాటు కొంచెం చిల్ అవుతూ ఉంటారు. సో అది కాకుండా ఇంకా కొంచెం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని మీ ఎదుగుదలకు యూజ్ అయ్యే విధంగా కొంచెం యాడ్ అవుతూ హ్యాపీనెస్ని మింగిల్ అవుతూ రెండు కలిపే విధంగా ఏదైనా చేస్తారా?
1: చేస్తాం. ఇప్పుడు వచ్చే జాబ్ తోనే ఆ పైసలు తీసుకుపోయి ఒక కోళ్ల ఫామ్ పెట్టుకోవాలి, నా జీవిత ఆశయం అదే.
0: సూపర్ అండి. సో ఇంకా కోళ్ల ఫామ్ పెట్టాలనేది మీ ఆశయం, రైట్? ఇంకేమైనా ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయా?
1: అదొకటే ఉన్నది, మా డాడీ ఇంటలేడు అన్నమాట పెడదామంటే.
0: ఒకసారి కూర్చోబెట్టి నిదానంగా చెప్పి ట్రై చేయండి అండ్ తప్పకుండా సక్సెస్ అవుతారు. అండ్ అలాగే వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కీప్ కాలింగ్. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్, మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలండి, దానికోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ స్పందన మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: టాపిక్ విన్నారా?
1: ఇకపోతే అండి, ట్రాఫిక్ వస్తే మేడం. హలో మేడం,
0: చెప్పండి.
1: హలో.
0: హలో
1: మేడం, కొంచెం స్లో వస్తుందండి వాయిస్ మీది.
0: ఓకే, చెప్పండి.
1: ఇప్పుడు మమ్మల్ని మేము హ్యాపీగా ఉంచుకోవాలంటే అండి మేడం, మీరు వేసే పాటలు ఊరు గల్లుకే పిల్ల పిల్ల వెన్ను పొస గల్లు గల్లు మన్నాదే పాటకు ప్రాణం పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదు అనే పాటలు మీరు చెప్పే మాట.
0: హలో,
1: విశ్వాసంగా ఎంతో ఆనందంగా ఉంటున్నాం మేడం. ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇవ్వగా మెహర్ బాబా అంటే ఇంకో లక్ష ఇస్తే బాగుండని ఆశపడదు మేడం, సంతోషం అనేది ఉండదు మేడం. మీరు చెప్పే మాటలు, మీరు వేసే పాటలు వింటుంటే మాకు కడుపు నిండిపోతుంది మేడం, ఎక్కడ లేని ఆనందం వస్తుంది మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే మీరు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం కోసం రేడియో వింటూ సాంగ్స్ వింటూ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటారు, అంతేనా?
1: అవును మేడం, అవును మేడం. ఇంకా ఏం కావాలి మేడం?
0: యా, థ్యాంక్ యూ సో మచ్
1: అండి. సంతోషంగా ఉన్నాను నన్ను ఇట్లు పోలిసేసి మెహర్ బాబా చెప్పగించవాలి.
0: థ్యాంక్స్ అండి. హలో.
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ మేడం. స్పందన గారు, శ్రీనివాస్ రావు మలక్పేటమ్మా.
0: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానమ్మా.
0: టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా, టాపిక్ విన్నానమ్మా.
0: చెప్పండి మరి, మిమ్మల్ని మీరు ఏ విధంగా హ్యాపీగా ఉంచుకుంటారు?
2: నేను పొద్దున్నే 4:00 ఇంట్లో లేస్తాను, ఇంట్లో యోగా చేసుకుంటాను. మా పార్క్ ఉందమ్మా దగ్గరే, అక్కడికి వెళ్ళి మాకు 6:45 కల్లా

0: మేము లాఫింగ్ పెట్టాము. ఆ లాఫింగ్ లో అందరు కూడా 30-40 మెంబర్స్ దే విల్ అటెండ్ మై లాఫింగ్ క్లాస్.
1: వావ్ నైస్.
0: క్లాఫింగ్ లాఫింగ్ చేస్తాము, తర్వాత క్లాపింగ్ కూడా 50 టైమ్స్ చేస్తాము.
1: ఓ సూపర్.
0: సో దీంతో మాకు హ్యాపీనెస్ బాగా దొరుకుతుంది, అందరితో నవ్వించుకుంటూ నవ్వుకుంటూ అందరం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి మొన్న కూడా 21st June కు మరి మేము యోగా డే చేసాము. నాట్ లెస్ దాన్ 80 పీపుల్ హ్యావ్ బీన్ అటెండెడ్ దట్ ఫంక్షన్ ఆల్సో. సో దాంతో కూడా అందరికి కూడా అంటే చాలా ఏళ్ళకి రైట్ ఫ్రమ్ 2015 నుంచే మేము కూడా స్టార్ట్ చేసాము యోగా డే. సో అలాగే ఇన్స్ట్రక్టర్ కూడా మా ఇంటి దగ్గరే ఉంటాడు, కాబట్టి అతన్నే పిలుస్తాం ఇప్పుడు కూడా. సో ఆ ఫంక్షన్ కూడా బాగా చేసాము మొన్న 21st June నాడు. అలాగా నేను అందరితో మా పార్క్ లో కంపల్సరీగా 5 o'clock లోపల నేను మా పార్క్ లో ఉంటాను, అందరితో మాట్లాడుకుంటూ అందరితో నవ్వించుకుంటూ మా లాఫింగ్ క్లాస్ బాగా అంటే January 20th నాడు నేను స్టార్ట్ చేశాను. సో మాకు 3 months కి ఒకసారి ఒక చిన్న ఫంక్షన్ చేశాము, 100 days కి ఒకసారి ఫంక్షన్ చేశాము. తర్వాత ఎవరైతే మా దగ్గర వస్తారో వాళ్ళు కూడా మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళు
1: ఇష్టపడి
0: అట్లా అందరు కూడా సప్లై చేశారు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ డైలీ. అంటే రేపు కూడా మోస్ట్లీ అందరూ అంటే మొన్న చేసినప్పుడు ఫంక్షన్ లో డబ్బులు మిగిలేయి, వాళ్ళందరూ అంటున్నారు సరే సార్ దాంతో మనందరం ఈ వీక్లీ వన్స్ టీ తాగుదామని చెప్పారు.
1: సో మోస్ట్
0: వాళ్ళు రేపు నేను వెళ్తాను లేదు కాబట్టి రేపు మండే నాడు ఒకసారి టీ తోటి టీ
1: పార్టీస్
0: మేము అందరికి సప్లై చేసి అట్లా మా హ్యాపీనెస్ మేము అందరితో షేర్ చేసుకుంటాం.
1: చాలా బాగుందండి మీ హ్యాపీనెస్. మీ హ్యాపీనెస్ అనేది జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యాపీనెస్ అన్నది ఓన్లీ హ్యాపీతో కాకుండా మీ గ్రోత్, మీ హెల్త్కి సంబంధించి కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి నిజంగా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వింటూనే ఉండండి FM 101.9 MHz. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715.
2: Did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
5: Hyderabad's heartbeat.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 7:20 దాటి 1 సెకండ్ అవుతుంది అండ్ మనం ఉన్నాము హెలో రెయిన్బోలో. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ఏం చేస్తారు అని. అండ్ దానికోసం మీరు కాల్ చేయాలి 0402323 0030, 0402323 4821, 0402970417. అండ్ మనతో మాట్లాడడానికి నరసింహ గారు లైన్లో ఉన్నారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం. నేను నరసింహారెడ్డి, ప్రేమాతిపేట, రాజేంద్ర నగర్ నుంచి.
0: చెప్పండి.
1: ఒకటి ఏంటంటే మేడం, నేను సంతోషంగా ఉండాలంటే ఈ జెలసీ ఉంటుంది మేడం, ఎవరితో తనం ఉండకూడదు. ఒకటి ఉన్న దాంట్లో సంతోషపడతా, అందుకు సంతోషంగా ఉంటాం మేడం. ఇంకోటి అనవసరమైన విషయంలో దూరం మేడం, మనకు అవసరమైన విషయంలో దూరతాం, లేకుంటే అనవసరంగా పోయి మనము అవి కష్టాల పాలే మళ్ళా సంతోషాన్ని పోగొట్టుకోకుండా ఆ విషయాలలో దూరం మేడం ఎక్కువ. నేను
0: నైస్, చాలా చక్కటి టాపిక్స్ చెప్పారండి. మన దానిలో మనమే ఉంటూ పక్క వాళ్ళ దానిలో దూరకుండా ఉండడం, కంపేర్ చేసుకోకూడదు అనుకుంటూ కూడా చెప్పారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, కీప్ కాలింగ్ 0402323 0030, 0402323 4821, 0402970417.

0: ఏంది బ్రో, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనము నాము హలో రెయిన్బోలో. సో హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏం చేస్తారు అండ్ దానికి సంబంధించి మీరు కాల్ చేసి చెప్పాలి. 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో.
4: హలో,
3: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: శుభ సాయంత్రం అండి. కాలింగ్ ఫ్రమ్ వనస్థలిపురం, బాలాజీ.
3: బాలాజీ గారు, విన్నారా టాపిక్?
4: విన్నానండి. గుడ్ ఈవినింగ్ స్పందన గారు.
3: గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మరి మిమ్మల్ని మీరు ఏ విధంగా హ్యాపీగా ఉంచుకుంటారు?
4: హ్యాపీనెస్ అనేది మనకు ఒక లిస్టే రాదండి, మనం చేసే ప్రవర్తన బట్టి వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఉదయం సూర్యుని చూస్తే ఉదయాన్ని స్పందన మనకు హ్యాపీనెస్ ఎంతో హాయిగా ఉంటుంది. ఒక చెట్టు నాటినాక, ఆ చెట్టు మొలకెచ్చినాక ఆకులు చిగురిస్తూ ఉంటే అందులో వచ్చే మాధుర్యం అదొక హ్యాపీనెస్ గా ఉంటుంది. ఇంకోటి మన బాబు మొదటి రోజు స్కూల్ పంపించిన రోజు, పంపించిన తల్లిదండ్రుల ఆప్యాయత ఎంత మధురంగా ఉంటుంది అంటే వర్ణనాతీతం.
3: ప్రతి చిన్న చిన్న దానిలో చాలా స్పెషాలిటీ ఉంటుంది హ్యాపీనెస్.
4: చాలా ఉంటాయండి హ్యాపీనెస్. ఇప్పుడు మనకు 3 బాలైనప్పుడు ఒక మధురమైన సంగీతం వింటే మైండ్ రిఫ్రెష్
3: అవుతుంది,
4: రిలాక్స్ అవుతుంది. ఇంకోటి మనం అదే కాకుండా చిన్న చిన్న హెల్ప్నెస్, మనకు తోచినంత సహాయం కానీ. ఇప్పుడు ఒక జంతు మూగజీవులు ఉన్నాయి, వాటికి కొంచెం మనం ఫుడ్ పెట్టామనుకోండి, అది మనకు ఎంతో విశ్వాసం
3: చూపిస్తుంది.
4: అందులో మనకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే అది మనకు ఒక్కసారికి వెళ్తే ఎన్నో సార్లు మనకు హెల్ప్ చేస్తుంది. అందులో చిన్న చిన్న ఆనందాలు మనకు ఎంతో హృదయాన్ని అత్తుకుంటాయి. అలాంటి హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుంది.
3: అవును, మీరు చెప్పేది చిన్న చిన్న దాంట్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. సో మనం ప్రతి దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్తున్నారు. చాలా చక్కగా
4: మనం ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకుంటే మనకు ప్రపంచం అంతా
3: నెగిటివ్గా అనిపిస్తుంది. సూపర్, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు మీరు, పాజిటివిటీ. సో చాలా చక్కగా వర్ణించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
5: హలో స్పందన గారు,
3: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: పోలీడు ప్రభాకర్ రావు అని, ఫ్రమ్ గచ్చిబౌలి.
3: ప్రభాకర్ గారు, చెప్పండి, టాపిక్ విన్నారా?
5: విన్నాను, విన్నాను.
3: చెప్పండి, ఎలా హ్యాపీగా ఉంటారు?
5: సంతోషంగా ఎలా ఉంటానంటే స్పందన గారు, అందరిని జోక్స్ వేసి నవ్విస్తుంటాను అన్నమాట.
3: సూపర్.
5: వాళ్ళకి నవ్వు వస్తుంది, నేను నవ్వుకుంటాను, చాలా సంతోషంగా ఉంటాను. దాని తర్వాత మా మనవలు మనవరాలతో ఆడుతూ పాడుతూ ఉంటే కూడా హాయిగా ఉంటుంది. అలాగే ఖాళీ సమయం ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటే కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటా అన్నమాట.
3: సూపర్. పని చేస్తుంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అంటున్నారంటే నిజంగా చాలా చాలా చక్కగా చెప్తున్నారు. అండ్
5: అయితే ఎక్కువ జోక్స్ వేసి నవ్విస్తుంటాను అందరు. నేను నాదొక అదొక నాది నాలో కళ ఒకటి ఉంది అన్నమాట.
3: సూపర్.
5: హలో.
3: సూపర్ అండి. ఒక నవ్వించడం అనేది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు. హలో.
5: హలో
3: హలో,
5: వినిపిస్తున్నదా?
3: వినిపిస్తుంది, చెప్పండి.
5: సపోజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు టికెట్ గురించి లైన్ లో నిల్చొని ఆయనతో జోక్ చేసినట్టుగా మా ఊరికి టికెట్ ఇవ్వండి అంటుంటాను అన్నమాట. ఏ ఊరికి అయ్యా అంటే మా ఊరికి అండి అంటుంటాను. ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు. అలాంటి జోక్స్ అన్ని వేస్తుంటాను అన్నమాట. అలాగే ఎవరైనా తారసపడి ఏది మన లావుగా ఉండేవాళ్ళు కనిపిస్తే మా పక్కన వాళ్ళు చెప్తున్నారే పరుపు దిండి అవసరం లేదురా అని చెప్పని
3: అంతవరకు మంచి సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్చే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 7:36 దాటి 13 సెకండ్లు అవుతుంది అండ్ మనం ఉన్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్, మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అండ్ చిన్న చిన్న విషయాల్లో మనకు హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని చాలా వైల్డ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ షేర్ చేసుకోవాలి అంటే వెంటనే కాల్ చేయాలి 0402323 0030, 0402323 4821, 0402970475. అండ్ మనతో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో.
2: హలో అమ్మా చందన.
0: నమస్కారం అండి. మీ పేరు, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను తల్లి. ఇన్ని టాపిక్ ఎవరు మాట్లాడింది నేను అర్థం కాలే నాకు.
0: మీరు సంతోషంగా ఎప్పుడు ఉంటారు, ఏ విషయాల్లో మీకు హ్యాపీగా?
2: అదే అది విన్నాను, టాపిక్ విన్నాను. నేను ఆనందంగా ఉండాలనుకుంటే నేను నా దినచర్య ఏంటంటే ప్రతి నిత్యము నేను మామూలుగా సంతోషంగానే ఉంటాను అమ్మా. నేను ఎందుకంటే ప్రతి ఉదయం 4:30-5 చేసేస్తాను. లేచి బ్రష్ చేసుకుని చెప్పు మెడిటేషన్ చేసుకుని

0: ఏమైనా స్నాన సంధ్యాలు ముగించుకొని తర్వాత కొంచెం ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాను, భగవంతుని ప్రేయర్ చేసుకుంటాను అన్నమాట. తర్వాత 6:00 7:30 వాకింగ్ పోయేస్తాను. హలో,
1: సో మీ ప్రతి డైలీ రొటీన్ ని మిమ్మల్ని హ్యాపీ చేస్తూ ఉందంటున్నారు, అంతేనా?
0: అట్లా పోయి వచ్చేసి ఇంకా ఆ చెట్లు, మా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో కూర్చొని హ్యాపీగా టిఫిన్ అక్కడే తింటాం, బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేస్తాము. తర్వాత మీ ఆర్జలతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో మీ ఆర్జల మాటలు వింటూ సంతోషంగా గడుపుతాం, పాటలు పాడుకుంటూ, మంచి మంచి పాటలు భక్తి పాటలు పాడుకుంటూ ఉంటాను అన్నమాట.
1: సూపర్ అండి, సూపర్. మీ భక్తి పాటలు పాడుకుంటూ
0: థ్యాంక్స్ నాన్న.
1: మీరు కూడా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. వింటూనే ఉండండి FM 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్, మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అండ్ దానికోసం మీరు కాల్ చేయాలి 0402323 0030, 0402323 4821, 0402970471 అండ్ మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారికి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: రమేష్ ఉస్మాన్ గారి. టాపిక్ బాగుందమ్మా.
0: రమేష్ గారు చెప్పండి.
1: ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మేడం పొద్దుగాల మార్నింగ్ ఇవ్వగానే ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ చేసుకుంటే మాత్రం దినమంతా ఉల్లాసంగా ఉంటుంది మేడం.
0: ఎస్, అంటే డేని మంచి ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేస్తే డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉంటుంది అంటారు.
1: అంటే మొత్తం ఉల్లాసంగానే ఉంటుందమ్మా. ఒక్కరోజు ఏకోటి ఎట్లాగా ఉంటుంది. ఇంకోటి మంచి మనకు కావాలనుకుంటే మంచి ఎఫ్ఎం రెయిన్బో అన్నా, లేకపోతే మంచి టేప్ రికార్డ్ లో మంచి ఓల్డ్ సాంగ్స్ అన్నా, భక్తి పాటలు అన్నా అసలు కూడా విని కూడా నేను టైం పాస్ చేసుకుంటాను.
0: సూపర్. సో మీ హ్యాపీనెస్ ఏంటంటే
1: రెయిన్బో కూడా చాలా బాగుంటుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. అందరు ఆర్జీలు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ
1: రమేష్ ఉస్మాన్ గారు.
0: థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో.
2: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నానండి.
0: కుమార్ గారు విన్నారా టాపిక్?
2: టాపిక్ విన్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా మీరు.
0: చెప్పండి.
2: చెప్పమంటారా?
0: చెప్పండి కుమార్ గారు.
2: అయితే మనం హ్యాపీగా ఉండాలంటే మనకి ఎప్పుడు ఏది అనిపించిందో అప్పుడు ఆ పని చేస్తూ ఉండాలి. అంటే సపోజ్ ఒకప్పుడు ఒక్కొక్కసారి డాన్స్ వేయాలనిపిస్తుంది, అప్పుడు డాన్స్ వేయాలి. పాడాలనిపించినప్పుడు పాడటం, తినాలనిపించినప్పుడు తినడం, లేదా ఒక మంచి పుస్తకం చదవాలనిపించినప్పుడు పుస్తకాన్ని చదవడం, లేదా ఏదన్నా డ్రైవింగ్కి వెళ్ళాలనిపించినప్పుడు అలా రైడింగ్కి వెళ్ళి రావడం. అలా మనకి ఇష్టం వచ్చిన పని చేస్తున్నప్పుడు ఆ ఇష్టంలో కూడా, అంటే ఆ కష్టం అనేది ఇష్టంగా మారుతుంది. అప్పుడు కష్టంగా
0: మనం చేసే పనిని, మనం చేసే పనిని మనం ఇష్టపడుతూ పోస్ట్ పోన్ చేయకుండా చేస్తే అది కూడా ఇష్టంగా మారుతుంది, అంతేనా?
2: అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇందాక చెప్పిన కాలంలాగా కొన్ని, అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. చిన్న చిన్న వాటిల్లో కూడా హ్యాపీనెస్ వెతుక్కోవాలి.
0: చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు.
2: వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనివ్వకూడదు. మనం చేసే
0: పని పక్క వాళ్ళకి
2: ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం.
0: నైస్ అండి, చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
3: హలో మేడం, నమస్కారం.
0: నమస్కారం, మీ పేరు ఎక్కడ నుంచి కాల్
3: చేస్తున్నారు?
0: రామాచారి గారు విన్నారా టాపిక్?
3: టాపిక్ నేను ఎప్పుడు సంతోషపడాలంటే ఇప్పుడే గానీ, నేను మార్నింగ్ నా కార్యక్రమం అంటే ఉంటాయి కదమ్మా యోగాలు మెడిటేషన్ చేసిన తర్వాత, తర్వాత ఏం చేశానంటే నేను ఇంకా మాది బిజినెస్ కాదు, బిజినెస్ చూసుకున్న తర్వాత సాయంత్రం కూడా ఫ్రీ అయినప్పుడు పార్ట్లో కూర్చొని కలిసి మెలిసి ఉంటే మనకు సంతోషం అనిపిస్తుంది అండి.
0: ఈవినింగ్ ఫ్రెండ్స్
3: రాత్రి 10 to 11 వరకు మన తెలుగు కార్యక్రమాలు ఉంటాయి అమ్మా, సినిమా పాటలు ఆ పాటలు అవి నేను అంటాను సంతోషపడతానమ్మా. ఇలా మనం ఒక వంటగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆలోచన ఎక్కువ వస్తే మెంటల్ టెన్షన్ పడతాం. బిజినెస్ కానీ ఫ్యామిలీ విషయం కానీ
0: చాలా ఇష్యూస్ ఉంటాయి.
3: కాబట్టి నేను ఏం చేస్తానంటే కొన్ని విషయాల వల్ల జాగ్రత్త ఉండి సంతోషపడాలంటే హ్యాపీ కూడా 10 మంది కలిసి మాట్లాడి, ఒకవేళ వాళ్ళు గల కూడా ఫోన్ లో మాట్లాడి జోకులు చెప్పుకుంటే సంతోషపడతాను.
0: సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. కాల్ చేయండి 0402323 0030, 0402323 4821, 0402970471 అంతవరకు. ఓ మంచి సాంగ్ ఆఫ్టర్ స్మాల్ కమర్షియల్ బ్రేక్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి. అండ్ దానికోసం మీరు మాట్లాడాలి అంటే వెంటనే కాల్ చేయండి 0402323-0030, 0402323-4821, 0402970-4715. అండ్ మనతో మాట్లాడడానికి మోహన్ రెడీగా ఉన్నాడు. హలో
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం,
0: గుడ్ ఈవినింగ్ మోహన్. చెప్పు,
1: నుంచి ఫోన్ చేస్తున్నా.
0: టాపిక్ విన్నావా?

0: విన్నా మేడం, టాపిక్ విన్నా. అదే
1: సరే.
0: నేను హ్యాపీగా ఉండాలంటే ఫుల్ వాల్యూమ్ మ్యూజిక్ పెట్టుకొని వింటుంటా మేడం. చిన్న చిన్న అచీవ్మెంట్ రిమెంబర్ చేసుకుంటూ అది చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం
1: యా,
0: నాకు.
1: మ్యూజిక్ లవర్, సో హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏది ఉన్నా ఆ సాంగ్లో లీనమైపోయి అది వింటూ ప్రతిదాన్ని నెమరు వేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, అంతేనా?
0: అంతే మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ మోహన్, కీప్ కాలింగ్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
1: హలో హలో, యా కాల్ చేయండి 0402323003, 0402323481, 0402970475 అంతవరకు. మంచి సాంగ్ మీకోసం.
2: హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ మార్దక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యువతను కోరారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 19 ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $672 బిలియన్ స్థాయిని దాటినట్లు రిజర్వు బ్యాంక్ నివేదిక తెలిపింది. సైబర్ మోసాలతో సంబంధం ఉన్న 63,749 బ్యాంకు ఖాతాలను గత ఏడాది కాలంలో పంజాబ్ రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం స్తంభింపజేసింది. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతున్నాయని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు 30 పదవీ విరమణ చేయనున్నారు. రాగల 2 రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 20 9 నష్టానికి 182 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన
1: మన జనరంజన

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

తెలంగాణతనం. ఏంటి ఈ సాంగ్ పాడుతుంది అంటున్నారా? ఎందుకంటే మనమున్నాము తెలంగాణ ప్రోగ్రాంలో. స్టూడియో క్లాక్ల సమయం 8:19 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. సో ఇప్పుడు మనం పాడిన సాంగ్ మన తెలంగాణ రాష్ట్ర గీతం. సో దీని గురించి మనం చాలా తెలుసుకోవాలి. సో అందరికీ తెలుసు మ్యాక్సిమం, బట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సాంగ్స్ కానీ దాని రిలేటెడ్ కంటెంట్ కానీ మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సాంగ్ని అందశ్రీ రచన చేశాడనమాట. సో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలోకి సాంగే ఇది, జయ జయ హే తెలంగాణ. సో యాక్చువల్లీ ఈ సాంగ్ 9 చరణాలతో ఉంటుంది. రాష్ట్ర గీతం మొత్తం పూర్తి గీతాన్ని పాడడానికి మనకు 13:30 పడుతుంది మొత్తం నిడివితో. అండ్ రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 రాష్ట్ర గీతాన్ని అందశ్రీ మరియు ఎంఎం కీరవాణి గారు రూపొందించారు. సో మరిన్ని ముచ్చట్లు మన తెలంగాణ గురించి మనం నేర్చుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ అజయ్ స్పందన.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము తెలంగాణలో. స్టూడియో క్లాక్ల సమయం 8:29 దాటి 37 సెకండ్లు అవుతుంది. అండ్ తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాము మన తెలంగాణ గురించి. సో దాంట్లో మనం ఎంతసేపు మన సాంగ్ గురించి మనం మాట్లాడుకున్నాము, జయ జయ హే తెలంగాణ సాంగ్. అండ్ దాంతోపాటు అసలు తెలంగాణ అంటే మనకు ఎక్కువగా స్ట్రెస్ అయ్యే గుర్తొచ్చేది ఏంటి? కాకతీయులు, వాళ్ళ కట్టడాలు. వరంగల్ కోట కానివ్వండి, రామప్ప దేవాలయం కానివ్వండి, వేయి స్తంభాల గుడి కానివ్వండి, కోటగల్లు కానివ్వండి, ఎంత పెద్ద పెద్ద ప్రసిద్ధమైన శిల్పకళలు కదా. సో ఈ కాకతీయుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ వీళ్ళు కళ్యాణి పశ్చిమ చాళుక్యుల సామంతులు. వరంగల్ సమీపంలోని ఒక చిన్న భూభాగాన్ని పాలించే వాళ్ళంట. సో ఈ రాజవంశానికి చెందిన పాలకుడు ఎవరంటే ప్రోలా 2. సో అతను దక్షిణాన తన అధికారాన్ని చాలా స్ప్రెడ్ చేసి స్వాతంత్రాన్ని తనకు తను ప్రకటించుకున్నాడు అనమాట. సో ప్రోలా 2 వారసుడు ఎవరంటే రుద్రుడు. అతను తూర్పు గోదావరి డెల్టా వరకు రాజ్యాన్ని స్ప్రెడ్ చేసిండు. ఆ తర్వాత ఆ రాజ్యానికి సెకండ్ రాజధానిగా వరంగల్ కోట నిర్మించడంతో పాటు దేవగిరి పైన సేన యాదవుల దండయాత్ర కూడా ఎదుర్కొని ఇంకా విజయాన్ని సాధించుకుంటూ ముందుకెళ్ళాడు అనమాట. సో ఆ తర్వాత వచ్చాడు మహాదేవుడు, రాజ్యాన్ని తీర ప్రాంతానికి స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. సో ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఏం చేస్తున్నారంటే ఆ ప్లేస్ని, ఫస్ట్ ఉన్న చిన్న ప్లేస్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేయడం, తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఇంకొంచెం స్ప్రెడ్ చేయడం అలా. సో కాకతీయులలో గొప్పవాడిగా శాతవాహనుల తర్వాత దాదాపు మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒక ఏకీకృత సామ్రాజ్యం కిందకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడనమాట. సో 1210 గణపతిదేవుడు వెలనాటి చోళుల పాలనకు ముగించి ఉత్తరాన అనకాపల్లి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సో చూశారు కదా, సో ఆ కాలంలో ఒక్కొక్క ప్లేస్ని వాళ్ళ వాళ్ళ వారసులు వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని చేరుస్తూ స్ప్రెడ్ చేస్తూ దాంతోపాటు కట్టడాలు ఇవన్నీ వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ప్రెస్టీజియస్ థింగ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇంకా మనం రుద్రమాదేవి ఇలా చాలా మార్కోపోలో ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంటాయి. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉందాం, అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము తెలంగాణ ప్రోగ్రాంలో. సో స్టూడియో క్లాక్లో సమయం 8:46 దాటి 10 సెకండ్లు అవుతుంది. అండ్ తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాము తెలంగాణ రాజుల గురించి, ముఖ్యంగా తెలంగాణలోని కాకతీయ సామ్రాజ్యం గురించి, కాకతీయ సామ్రాజ్యంలోని రాజుల గురించి, వారి కట్టడాల గురించి. సో దానిలో మనం రుద్రమాదేవి గురించి మనం మాట్లాడినట్లయితే, 1219 ప్రారంభంలో రుద్రమాదేవి మరణించిన తర్వాత రుద్రమ్మ మనవడు ఎవరైతే ఉన్నారో, రెండవ ప్రతాప రుద్రుడు, తను కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అండ్ దెన్ ప్రతాప రుద్రుడు పశ్చిమాన రాయచూరుకు, దక్షిణాన ఒంగోలు, నల్లమల కొండల వరకు తన సామ్రాజ్యాన్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళారు. అండ్ దెన్ తన రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. వాటిలో కొన్ని ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కూడా స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ పోవడమే కాకుండా కొన్ని కొన్ని మంచి మంచి థింగ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కానివ్వండి, టెంపుల్స్ కట్టడం, పాండ్స్ కట్టడము, ఈ విధంగా 1309 ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళు స్టార్ట్ అయ్యారు. అండ్ దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 MHz పై విత్ మీ ఆర్జే స్పందన. అంతవరకు మంచి సాంగ్ మీకోసం ఆఫ్టర్ ఏ స్మాల్ కమర్షియల్ బ్రేక్.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad, every day at 8 a.m.

అసలు ముఖ్యంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. సో దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత కొంతకాలం తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. సో నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17కి విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ మరాఠీ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్రలకు వెళ్ళిపోగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటికి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. సో దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉద్ధృత రూపంగా దాల్చిందనమాట. అండ్ దెన్ 2011లో మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని కూడా నియమించారు. అది ఒక 6 ప్రతిపాదనలు చేసింది. 2013 జులై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం కూడా చేసింది. 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఫైనల్గా 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభ ఆమోదం తెలిపిందనమాట. దెన్ ఫిబ్రవరి 20 రాజ్యసభ అండ్ 2014 మార్చ్ 1 బిల్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ద ఫైనల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే 2014 2nd జూన్కి తెలంగాణ దేశంగా 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. అండ్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలుగా ఉన్నాయి. అండ్ వింటూనే ఉండండి FM 101.9. మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతవరకు మంచి సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము రిమ్ జిమ్ కార్యక్రమంలో. సో మనం మాట్లాడుకుంటున్నాము తెలంగాణ హిస్టరీ గురించి. సో దాంతోపాటు

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము రిమ్ జిమ్ కార్యక్రమంలో. స్టూడియో క్లాక్ లో సమయం 9:22 దాటి 14 సెకండ్లు అవుతుంది. అండ్ మనం ఈరోజు ఈరోజు షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మాట్లాడుకున్నాము. సో మనల్ని మనం ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. చిన్న చిన్న హ్యాపీనెస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ చాలా కాలర్స్ కూడా వాళ్ళ వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ వాళ్ళ వర్షన్ కానీ అందరూ షేర్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు మన తెలంగాణ గురించి కూడా మనం చాలా తెలుసుకున్నాము. లైక్ రాజుల గురించి కానీ, కట్టడాల గురించి కానీ, అండ్ దాంతోపాటు సాంగ్స్ గురించి, అండ్ ఫైనల్గా మన తెలంగాణ రావడం గురించి కూడా. సో మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుని మళ్ళీ ఒకరోజు కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 స్పందన, సైనింగ్ ఆఫ్.

हाय हमें यूं देखना, ऐसा ना हो बदनाम हो जाए। ये मुमकिन है, इसी का कल